ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 31వ రోజు. క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 22వ తేదీ బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై మీడియం వేవ్, 102 మెగాహెడ్స్పై ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీలపై ఈనాటి ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్పై శ్రోతలు వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 35 సెకన్లు కావస్తోంది. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం నమో నమామి బృందగానం వింటారు. రచన శ్రీ ఎస్డిజీవి వరదరాజు. సంగీతం శ్రీ డి నిశ్చల్.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పంట నీటి కుంటలు ఉపయోగాల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేస్తారు.
1: వర్షాధారంగా మనం పంటలు ఎప్పుడైతే పండిస్తున్నామో ఆ వానలాధారంగా వచ్చినటువంటి నీటితోటే మన పంట పండాలి. మరి వానలు సరైనటువంటి కార్తెలకు పడి సరైనటువంటి సమయానికి సరైన మోతాదులో మనకి వానలు వస్తే ఇబ్బంది ఏమి లేదు. కానీ కాలం మారుతూ ఉంది, భూమి వేడెక్కుతూ ఉంది, వాతావరణంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి, ఏది సరైన సమయానికి జరగటం లేదు. ఇలాంటప్పుడు మనం పంటలు సాగు చేసేటప్పుడు, అది కూడా వానదేవుణ్ణి నమ్ముకొని పంటలు సాగు చేసేటప్పుడు, వానదేవుడు ఎప్పుడైతే వాననిస్తాడో అప్పుడే ఆ వానను ఉపయోగించుకోవాలా, ఎక్కువైనటువంటి వానను నిల్వ చేసుకోవాలా, మరి నిల్వ చేసుకోవడానికి మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అనేది మటుకు మనం ఆలోచించాలి. మామూలుగా వానలు పడతాయి, అప్పటికప్పుడు తడిచిద్ది నేల పదునవుతుంది, మరి తడి ఎక్కువ ఉన్న తేలికపాటి నేలలు అయితే మరి నీళ్లు లోపలికి వెళ్తాయి, ఇంకా ఎక్కువ కొద్దిగా రేగడి నేలలు అయితే నీరు బయటికి పోవటం లేకపోతే అక్కడే నిలబడటం జరుగుతూ ఉంటుంది. కానీ పడ్డటువంటి వాన ఆ కాస్తే అప్పటికి పడి తర్వాత ఎక్కువ ఎడమిచ్చిందనుకోండి, మధ్యలో పంట తట్టుకోవాలి కదా. మరి ఈ వానకి ఆ వానకి ఎడం గనక 15-20 రోజులు 30 రోజులు అట్ట ఎడమైందనుకోండి, మరి పంట ఏం కావాలా? అలాంటి పరిస్థితుల్లోనే మన వర్షాధారపు రైతుల్ని ఆదుకునేటువంటిదే పంట కుంట, లేదా నీటి కుంట అంటాం మనం. అంటే మనకున్నటువంటి భూముల్లోనే వాలు చివర్లలో ప్రతి రైతు కూడా చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఒక నీటి కుంటను ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ నీటి కుంట వలన ఏమిటి ప్రయోజనం, ఇది ఒక్కటేనా అంటే, ఇందాక మనం అనుకున్నట్టుగా పంటను రక్షించుకోవడానికి అవసరమైనటువంటి నీటి తడినైతే ఖచ్చితంగా ఇచ్చుకోవచ్చు. దాంతో పాటుగా ఒకవేళ ఎక్కువైనటువంటి నీరు భూగర్భ జలంలోకి ఇంకటానికి మన పొలంలో ఇంకిద్ది అంటే చాలా వరకు మన బోరుల్లోనే నీరు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, అదొకటి. అలాగే నీటి కుంట మంచిగా ఉందనుకోండి, పంటలకు ఉపయోగించడమే కాదు మన గొర్రెల్ని నీళ్లు దాపుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, మందులు కొట్టుకునేటప్పుడు ట్యాంకులు నింపుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, అలాగే అన్నిటికన్నా మించి చేపలను కూడా మనము పెంచుకోవచ్చు. మన నీటి కుంటలో ఒక 3-4 నెలలు నీళ్లు నిలబడతాయి అని మనకు అనిపిస్తే ఖచ్చితంగా చేపలను వేసుకోవచ్చు, దాని ద్వారా అదనపు ఆదాయం మనకి. అలాగే కూరగాయలు చిన్న చిన్నవి మామూలుగా ఒక నెలలోనో 2 నెలల్లోనో వచ్చేటువంటి కూరగాయలు ఉంటాయి, వాటికి ఉన్నటువంటి నీటిని సద్వినియోగపరుచుకుంటూ మనం కూరగాయలు నమ్ముకొని రోజువారీ కాస్తకొస్తో రూకలను సంపాదించుకోవచ్చు. అన్నిటికన్నా మించి పండ్ల తోటల్లో చెట్లు ఎండిపోకుండా మనం కాపాడుకోవటానికి ఆ నీళ్లు తోడుకొని వచ్చి పోసుకోవచ్చు. అలాగే బిందు సేద్యం ద్వారా మనము కొద్ది కొద్దిగానే ఉన్నటువంటి ఆ తక్కువ నీటినే జాగ్రత్తగా వాడుకొని పంటలను సంరక్షించుకోవచ్చు. ఇకపోతే మరొక ప్రయోజనం ఏంటంటే, ఎప్పుడైనా వాన విపరీతంగా పడ్డదనుకోండి, అప్పుడు వాన నీరు పై పొరనంతా కూడా కలుపుకొని బురద బురద అయిపోయి నీళ్ళంతా ఏ వాలుంటే ఆ వాళ్ళు పోయి పడిపోతూ ఉంటాయి. ఆ వాలు చివరిలో కనుక నీటి కుంటుంటే ఆ మట్టి అంతా, అంటే మన మట్టి, మన పై పొర చాలా బలమైంది గుర్తుంచుకోండి, ఎందుకంటే పై పొరలోనే పంటకు కావాల్సినటువంటి పోషకాలన్నీ ఉంటాయి, ఆ పోషకాలతో ఉన్నటువంటి మట్టి అంతా వాన నీటితో కలిసి వెళ్ళిపోతూ ఉంటాయి. అదే మన పొలంలోనే చివరిలో కుంటలోకి దిగి అనుకోండి, ఆ మట్టి అక్కడే ఉంటుంది, కావాలంటే పూడికి తీసుకున్నప్పుడు మళ్ళీ మన పొలంలో తోలుకోవచ్చు, ఎంత ప్రయోజనం. అదొకటి. ఇందాక మనం అనుకున్నట్టుగా పెద్ద పశువుల్ని కూడా మనం తోలుకెళ్ళినప్పుడు వాటికి దప్పికేసినప్పుడు మళ్ళీ మధ్యలో తీసుకురాలేం కదా, అవి నీళ్లు తాగటానికి కూడా ఉపయోగపడతాయి. సరే, కానీ మనకున్నటువంటి భూములు రకరకాలు ఉంటాయి, మీకు తెలుసు. కొన్ని ఎర్ర నేలలు ఉంటాయి, ఇసుకతో కూడినటువంటి ఎర్ర నేలలు ఉంటాయి, బంక నేలలు ఉంటాయి. నేలలను బట్టి నీటి కుంటల యాజమాన్యం అనేది ఉండాలి. సాధారణంగా నల్ల నేలల్లో ఏంటంటే నీరు ఆగుతుంది, వెంటనే కింది పొరల్లోకి వెళ్ళిపోదు, కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. నల్ల నేలలు ఉన్నాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా గట్టిగా చేసుకున్నట్లయితే నీరు నిలబడుతుంది. కానీ ఇసుకతో కూడినటువంటి ఎర్ర నేలల్లో మనకి కుంటల యాజమాన్యం అనేది

0: చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ ఎర్ర నేలలో కానీ చెలక నేలలో కానీ ఇసుక శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీరు భూమిలోకి ఇంకిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఏదన్నా పొరలాగా చేసుకోవాలి. దానికి శాస్త్రవేత్తలు సూచించేది ఏంటంటే ఒక 6 పాళ్ళు ఎర్రమట్టి అలాగే 1 పాలు సిమెంటు కలుపుకొని పూతలాగా కనుక మనం పూసుకోగలిగితే ఆ కుంటకి మనకి నీరు వెంటనే భూమిలోపలికి వెళ్ళిపోకుండా కొంతకాలం మనకి ఉంటాయి అక్కడ. అప్పుడు దాన్ని వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏడజేస్తాం అనుకున్నట్లయితే కనుక మనకి ఈ మధ్యకాలంలో పట్టలు దొరుకుతున్నాయి. అది సుమారుగా 700 నుంచి 1000 మైక్రాన్ల మందం ఉంటాయి. హెచ్డిపిఈ పట్టలు అంటారు వాటిని. ఈ హెచ్డిపిఈ పట్టల్ని మనం సంబంధిత అధికారులను అడిగి సరైన మట్టిని బట్టి ఎంత మందం వేసుకోవాలి అనేది కనుక్కొని ఇంకా ఏదన్నా సబ్సిడీ ఇస్తే గనక ఒక్కోసారి ఉద్యాన శాఖ వాళ్ళు కానీ లేకపోతే ఐటీడీఏ వాళ్ళు కానీ ఇలా సబ్సిడీలు ఇస్తుంటారు కొన్నిటికి. ఆ సబ్సిడీ ఉంటే వాటిని తీసుకొని మనం ఉపయోగించుకొని ఈ పట్టలు వేసుకున్నట్లయితే మనం చక్కగా నీటిని ఎంతకాలమైనా ఉంచుకోవడానికి అవకాశం ఉంది. ఇకపోతే మనము ఈ ఎల్నినో పరిస్థితుల్లో నీరు ఆవిరి కాకుండా ఉంచుకోవటం కోసం ఈ కుంటల చుట్టూ కనుక ఎప్పుడు చెట్లు ఉండేలాగా ఏదన్నా ఏర్పాట్లు చేసుకుంటే ఆవిరి తగ్గుతుంది. ఇది ఈ సంవత్సరం అయిపోద్దని ఉన్నాం కానీ ఇప్పుడు మొదలుపెట్టుకుంటే ఎప్పటికైనా మనకి చెట్లు పెద్దవి అవుతాయి. ఈ నీటి ఆవిరి ఈ కుంటలోంచి తగ్గడానికి ఆస్కారం ఉంది. ఇదొకటి మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇంకొక చిన్న జాగ్రత్త ఏంటంటే వచ్చినటువంటి బురద అంతా కూడా ఒకటేసారి కుంటలోకి వెళ్లకుండా ముందు ఇంకొక చిన్న గుంత, ఆ తర్వాత దాని నుంచి కుంటలోకి వెళ్ళేట్టు చేసుకుంటే ఆ మట్టి అంతా అక్కడ ఆగుతుంది. స్వచ్ఛమైన నీరు మరి లోపలికి వెళ్తుంది కుంటలోకి. అప్పుడు తొందరగా పూడిపోకుండా ఉంటుంది, ఎక్కువ నీరు పడతూ ఉంటుంది. తర్వాత ఈ ముందు కుంటలోంచి చెడ ముందు గుంటలోంచి మనం ఈ మట్టి తీసుకెళ్ళి మళ్ళీ పొలంలో జల్లుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నీటి కుంటల ద్వారా ముఖ్యంగా వర్షాధార పంటలు పండించేటువంటి రైతు సోదరులకి చాలా చాలా ప్రయోజనం.
1: వాతావరణ సమాచారం. వాల్తేరు తుఫాను హెచ్చరికల కేంద్రం వారు ఈరోజు ఉదయం అందించిన సమాచారం ప్రకారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షపాతం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల పడే అవకాశం ఉండవచ్చు. ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి ఈరోజు నుండి రాగల 3 రోజుల వరకు ప్రత్యేక వాతావరణ సూచనలు ఏమీ లేవు. బంగాళాఖాతం తీరంలో దక్షిణ తమిళనాడు తీరం వెంబడి ఈరోజు రేపు గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 60 కిలోమీటర్ల వేగం వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున పైన సూచించిన తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఇక ఈరోజు సాయంత్రం 7:15 పల్లెసీమల కార్యక్రమంలో ఉత్తర కోస్తాలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో చెరుకు సాగులో జాగ్రత్తల గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ సంచాలకులు డాక్టర్ సిహెచ్ ముకుందరావు గారి ప్రసంగం వింటారు. పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలీ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

0: ల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి 1వ తేదీన ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట అభివృద్దికి సంబంధించిన పలు అంశాలు, కేంద్ర సహకారంపై వారితో చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు, హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేసి ఫేజ్ 1ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలతో భూసేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే వికారాబాద్, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని, పారిశ్రామిక వాడలు, ఎడ్యుకేషన్ హబ్లకు భూసేకరణను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్టేషన్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే రిజిస్టేషన్ సేవా కేంద్రాలు, ఆర్ఎస్కేలను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల నిరసనపై అమరావతిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా సాంకేతికతను వినియోగించి సేవలను మరింత సులభతరం చేస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల ఎవరికీ నష్టం ఉండదని, డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగదని మంత్రి తెలియజేస్తూ,
1: ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్, ఎక్కడైతే డూప్లికేషన్ ఉండకూడదు, ఫ్రాడ్ ఉండకూడదు, అలాంటి అన్నిటి కూడా అంటే ప్రాపర్ గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది పర్ఫెక్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ లాగా ఇచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ అనమాట. ఇక్కడ ప్రైవేటీకరణ కాదు, కేవలం ప్రాసెస్ ని అథెంటికేషన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా లింక్ చేస్తుంది. ఎందుకంటే మనం టెక్నాలజీ వాడతా ఉన్నాం, బ్లాక్ చైన్ సిస్టమ్ వాడతా ఉన్నాం, డిజిటల్ లాకింగ్ వాడతా ఉన్నాం, అట్లాంటి వివిధ సంస్కరణ తీసుకొస్తున్న భాగంలో ఇది ఒక భాగం.
0: ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల మహిళలను ఆహార శుద్ది రంగంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఆహార శుద్ది తయారీ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం కింద స్త్రీనిధి ద్వారా మహిళలకు అందించే రుణాలకు వడ్డీ రాయితీని నేరుగా స్త్రీనిధి ఖాతాకు విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వయం బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరగా హామీ లభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ల అర్హతపై విజయవాడలో నిన్న అంతర్జాతీయ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా మాట్లాడుతూ, ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటర్ల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. అలాగే రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ఓటర్ల అర్హత అంశంపై 9 దశల విధానంతో అధ్యయనం చేపట్టి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు. సమాజం పట్ల, ప్రజల పట్ల సేవాభావం ఉన్నప్పుడే నర్సింగ్ విద్యలో రాణించగలరని ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేసిన మంత్రి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నర్సులు మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందిస్తూ వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నర్సింగ్ విద్యకు ప్రస్తుతం మంచి ప్రాధాన్యత, ఉపాధి అవకాశాలు ఉన్నాయని

0: మంత్రి పేర్కొంటూ
1: వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నర్సింగ్ చేసేవాళ్ళు, హాస్పిటల్లో సర్వీస్ చేసేవాళ్ళు. నర్సింగ్ కి చాలా డిమాండ్ ఉంది. డాక్టర్స్ స్టెతోస్కోప్ తో చూస్తే మీరు మనసుతో చూసేది నర్సు. మీరు ఇలాంటి జబ్బుకైనా మానసిక ధైర్యం ఉంటేనే తొందరగా రికవర్ అవుతారు. ప్రభుత్వాలు కూడా వైద్యానికి విద్యకి మనం ఎక్కువ ఖర్చు పెడతాం. లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి హాస్పిటల్స్ లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తన్ మెడికల్ కి ఖర్చు పెడుతుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.
0: బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటిచెబుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో కిషన్ రెడ్డి పాల్గొని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు ఢిల్లీలోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్లుగా ఢిల్లీలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్న మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని క్యాంపు కార్యాలయంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన ధర్మవరం కరాటే క్రీడాకారులను మంత్రి నిన్న సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరం యువత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజనుల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఆదివాసీ గిరిజన సంఘాలతో రాష్ట ప్రభుత్వం ఈరోజు విజయవాడలో సమావేశం నిర్వహించనుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి దాదాపు 40 గిరిజన సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దానికి అనుసంధానంగా ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసారంలో ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పేరు గడించిన దాశరథి కృష్ణమాచార్య జయంతి, అలాగే ప్రముఖ కార్టూనిస్ట్ రాగతి పండరి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం పుస్తక సమీక్షలో డాక్టర్ బండి సత్యనారాయణ గారి వ్యాస సంపుటి దృష్టిపై సమీక్ష, మరియు శ్రీ భాగవతుల సత్యనారాయణమూర్తి గారి కథా సంపుటి సంపెంగలు ఈ శీర్షికపై సమీక్ష వింటారు. సమీక్షకులు

డాక్టర్ కేజీ వేణు. అనంతరం పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. ఉదయం 8 గంటలకు సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎన్ రమణి వేణుగానం వింటారు. 8:59 పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా కోరిన పాటలను వినవచ్చు. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమంలో వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కలతో ఉపాధి, ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:15 పాటల పల్లకి కొనసాగింపు ఉంటుంది. 11:00 మధురిమ పాత తెలుగు చిత్ర గీతాలు వింటారు. 12:10 మధుమంజరి సినిమా పాటలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమంలో కార్మికులలో మానసిక ఒత్తిడి, ఈ అంశంపై డాక్టర్ క్రాంతికార్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. అనంతరం ఆశయం ఆచరణ నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. 12:00 1:10 తెలుగు చిత్రగీతాలు వింటారు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం ఒకే గాయని లేదా గాయకుడు ఆలపించిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం కేంద్రం నుండి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం అంశాలు ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉత్తర కోస్తాలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో చెరుకు సాగులో జాగ్రత్తల గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ సంచాలకులు డాక్టర్ సిహెచ్ ముకుందరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం ప్రసారమవుతుంది. ఇక వ్యవసాయ సమాచారంలో రొయ్యల పెంపకంలో చెరువుల తయారీ, పిల్లల ఎంపికలో జాగ్రత్తల గురించి శ్రీమతి ఏ బృందాకుమారి అందించిన వ్యవసాయ సమాచారం తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:00 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ నుండి ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:45 సమాచార్ సంధ్య హిందీలో వార్తలు. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమాలు ఢిల్లీ నుండి ప్రసారం. రాత్రి 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈనాటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం, క్షమించాలి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రలో భారీ నుండి అతి భారీ

0: వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారత్, ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని, కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణల ఆధారంగా దీర్ఘకాలిక భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఉత్తర మాసిడోనియా రాజధాని స్కోప్జేలో జరిగిన భారత్ ఉత్తర మాసిడోనియా బిజినెస్ ఫోరం సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఉత్తర మాసిడోనియాలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారని, ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం ఇరు దేశాల మధ్య చాలా తక్కువగా ఉందని, ఈ దశాబ్దం ముగిసే నాటికి దీనిని రెట్టింపు చేయవచ్చని ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు స్కోప్జేలోని మదర్ థెరిసా మెమోరియల్ను సందర్శిస్తారు. అనంతరం స్కోప్జే మ్యూజియంలో అధ్యక్షురాలు దౌకోవా స్కోప్జే మేయర్తో కలిసి ముర్ము జాతిపిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఐరోపాలోనే అత్యంత లోతైన, పురాతనమైన, ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఓహ్రిడ్ సరస్సును కూడా సందర్శిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన ప్రధాన్, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించారని, భద్రతా నిబంధనలను బేఖాతరు చేశారని విమర్శించారు. నీట్ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య చర్చ కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడం వారి ఉద్దేశం కాదని, కేవలం రాజకీయ ముఖ్యాంశాల్లో నిలవడం కోసమే సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. నీట్ అంశంపై పార్లమెంటు వేదికగా చర్చించడానికి, యువత ఆందోళనను పరిష్కరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని విద్యార్థులను రాజకీయ ప్రచారాలకు పావులుగా వాడుకోవడం సరికాదని, వారికి కావలసింది భరోసా, సమస్యల పరిష్కారం, బాధ్యతాయుతమైన ప్రవర్తన అని ఆయన చెప్పారు. లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరసన తెలపడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ తగదని, తీవ్రంగా ఖండించదగిందని పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ ఘటన దురదృష్టకరమని, ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక చీకటి రోజని అభివర్ణించారు. పార్లమెంటులో ఎటువంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ, కాంగ్రెస్తో సహా విపక్షాలకు సభలో చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపే ఉన్నారని నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు.
2: और मैं कहूंगा कांग्रेस और विपक्ष के साथियों से, हम संसद के पटल पर हर प्रकार के संवाद के लिए तैयार रहते हैं, लेकिन आपकी जो मर्यादाएं तोड़ने की परंपरा बनती जा रही है, जो अराजकतावती सोच आपके अंदर विकसित हो रहा है, निश्चित रूप से इससे देश कहीं न कहीं दुखी है और देश अपने यशस्वी प्रधानमंत्री के साथ खड़ा है.
0: नीट परीक्षा पेपर लीक అంశంపై నిన్న సాయంత్రం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్

అఖిలేష్ యాదవ్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా వరుసగా రెండవ రోజైన నిన్న కూడా ఉభయ సభల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ, ఇతర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆందోళనల కారణంగా ఉభయ సభలు 3 సార్లు వాయిదా పడ్డాయి. ఈ గందరగోళం కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్ నిర్వహించడానికి వీలు పడలేదు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారులు సభలో శాంతి భద్రతలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలను కొనసాగించడానికి సహకరించాలని నిరసనకారులను పలుమార్లు కోరారు. అయినప్పటికీ గందరగోళం సద్దు మణగకపోవడంతో సభను రోజంతటికీ వాయిదా వేయవలసి వచ్చింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించడంతో సభ వాయిదా పడింది. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందరికీ సమానంగా అందించడం వంటి అంశాలపై సహకారాన్ని పెంపొందించుకోవడానికి బ్రిక్స్ సభ్యదేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతలపై ఉమ్మడి చర్యలను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ మీడియాతో పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ స్థాయి సమావేశాల్లో ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, అందుబాటు ధరలకే మందుల లభ్యత, సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలు, క్షయవ్యాధి నిర్మూలన, మానసిక ఆరోగ్యం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు ఆమె వివరించారు. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల పాటు అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుపూర్ జిల్లా అవినాశిలో ప్రసిద్ధ అవినాశి శివలింగేశ్వర శివాలయాన్ని ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఉత్తర మాసిడోనియాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారత్ ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుంచి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్

0: పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో దాశరథి కృష్ణమాచార్యులు గారి జయంతి, అలాగే కార్టూనిస్ట్ రాగతి పండరి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం పుస్తక సమీక్ష, పుష్పాంజలి, సమాచార వాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. ముందుగా నేటి మాట.

విన్నారుగా, ఈ గీతాలను వింటున్నప్పుడు మనసు పరవశించడం మామూలే. అయితే కవిగా, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఎన్నెన్నో సూపర్ హిట్ తెలుగు చిత్ర గేయాలు అందించి అందరికీ దాశరథిగా సుపరిచితులైనటువంటి దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణకు చెందిన కవి, రచయిత. ఈయన నిజాం ప్రభువుని ఎదిరిస్తూ తెలంగాణ విముక్తి కోసం నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి కృషి చేసినటువంటి కవి. దాశరథి గారు 1925 జూలై 22న మహబూబ్ నగర్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు.

ఇచ్చారు. బాల్యం అంతా ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రికులేషన్, భోపాల్ యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్ లిటరేచర్లో బీఏ చదివారు. సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు కూడా. చిన్నతనంలోనే పద్యాలు అల్లటంలో ప్రావీణ్యం గడించారు. ఇక ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్స్పెక్టర్గా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు కూడా చేశారు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేశారని చెప్పొచ్చు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు ఎన్నో రాశారు. ఆంధ్ర మహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్షలు కూడా అనుభవించారు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం కలిగించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకరుగా నిలిచారు దాశరథి. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడిగా జిల్లాలో సాహితీ చైతన్యాన్ని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా 1977 ఆగస్టు 15 నుండి 1983 వరకు పనిచేశారు. రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నారు. మీర్జా గాలిబ్ ఉర్దూ గజల్స్ని గాలిబ్ గీతాలు అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆయన చేసినటువంటి రచనల్లో అగ్నిధార, తిమిరంతో సమరం, రుద్రవీణ, మహాంద్రోదయం, యాత్రాస్మృతి మొదలైనవి కొన్ని మాత్రమే. దాశరథి బాలగేయాలు, దాశరథి శతకం, అమృతవల్లి, తెలుగు తల్లి, మహాశిల్పి జక్కన్న, ఇలా ఎన్నెన్నో రచనలున్నాయి. కవిసింహం, అభ్యుదయ కవి సామ్రాట్, కళాప్రపూర్ణ, ఆంధ్ర ఆగ్రా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లు, ఆంధ్ర కవితా సారథి వారికి అందినటువంటి బిరుదులు. తెలుగు సాహితీ జగత్తుకు విశేష సేవలు అందించిన దిగ్గజ కవి శ్రీ దాశరథి కృష్ణమాచార్య 1987 నవంబర్ 5వ తేదీన అనంతలోకాలకు వెళ్ళిపోయారు. అలాగే ఈరోజు ప్రముఖ కార్టూనిస్ట్ రాగతి పండరి గారి జయంతి. మనం సాధారణంగా రైల్లోనో బస్సులోనో ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కాలక్షేపం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడైతే అందరి చేతుల్లోనూ మాయాజాలం విత్ అంతర్జాలం ఉంటుంది కాబట్టి కాలక్షేపానికి కొదవలేదు. కానీ 80-90 దశకాల్లో మొబైల్ ఫోన్ ఆచూకీ కూడా లేని రోజుల్లో వారపత్రికలు, మాసపత్రికలే బాగా ప్రాచుర్యంలో ఉండేవి. అలా ప్రయాణంలో 10 మందిలో కూర్చొని పత్రిక తిరగేస్తూ ఉంటే అక్కడక్కడా కనిపించేటటువంటి చిన్న చిన్న వ్యంగ్య చిత్రాలు, అంటే కార్టూన్స్, వాటి కింద ఉండే హాస్యభరిత సంభాషణలు, అవి చదవంగానే మనకి తెలియకుండానే ఫక్కున నవ్వేస్తాం. అలా నవ్వు పుట్టించే కార్టూన్లను అందించిన వారిలో రాగతి పండరి గారు ఒకరి అని చెప్పొచ్చు. ఈమె 1965 జూలై 22న విశాఖపట్నంలో రాగతి గోవిందరావు శాంతకుమారి దంపతులకు జన్మించారు. పోలియో వల్ల వచ్చిన శారీరక లోపం వల్ల చదువు ఇంటి వద్దనే సాగినా పట్టుదల, ధైర్యం కలిగి జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో, కఠోర పరిశ్రమతో ఎదుర్కొని కార్టూన్ రంగంలో అగ్రగణ్యుల జాబితాలో చేరింది రాగతి పండరి. పండరి బాయ్ ఆమె పూర్తి పేరు. తన వ్యంగ్య చిత్ర ప్రస్థానాన్ని 1973లో తన 8వ ఏటనే మొదలుపెట్టింది. బాల్యం వీడని రోజులలోనే ఈ వ్యంగ్య చిత్రాలు ప్రచురణ ప్రారంభమైంది. 1980 నుండి 1990 దశకాలు ఈమెవే అని చెప్పవచ్చు. కొన్ని వేల వ్యంగ్య చిత్రాలను శరపరంపరగా సృష్టించి పాఠకుల మీదకు వదిలింది ఈమె. అన్ని ప్రముఖ వార మాసపత్రికలలో ఈమె కార్టూన్లు ప్రచురించబడ్డాయి. పండుగలు వచ్చాయంటే ఈమె కార్టూన్ల కోసం పత్రికా సంపాదకులు కాసుకుని కూర్చుని ఉండేవారట. ఎందుకంటే వాటిని కోరి తెచ్చుకుని వారి పత్రికల్లో ప్రచురించుకోవడానికి. ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారిని ఆమె గురువుగా భావించి ఆయన శైలిలోనే కొద్ది రోజుల పాటు కార్టూన్లు వేసినా క్రమేణా తనకంటూ ఒక శైలిని ఏర్పరచుకున్నారు. అతి తక్కువ సమయంలోనే తనకు వచ్చిన ఆలోచనని కార్టూన్గా మలిచే విభిన్న శైలి ఆమెది. ఆమె సృష్టించినటువంటి నవగ్రహం, అనుగ్రహం, మహిళాద్వయం మంచి పేరు తెచ్చుకున్నది. ఇంకా ఇద్దరమ్మాయిలు, మగాడు, కాలేజీ గర్ల్ వంటి శీర్షికల పేరు మీద వీరు చేసినటువంటి వ్యంగ్య చిత్రాలు కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాయి. తెలుగు వ్యంగ్య చిత్ర రంగంలో అనేక వ్యంగ్య చిత్ర ధారావాహికలు వారపత్రికల్లో నిర్వహించిన ఘనత ఈమెదే అని చెప్పొచ్చు. రాజకీయ వ్యంగ్య చిత్రాలు వేసే ఏకైక స్వయం ఉపాధి మహిళా కార్టూనిస్ట్గా రాజకీయ

0: ఈయ చదరంగం అనే పేరుతో వేసిన కార్టూన్లు ఎంతో పేరు తెచ్చుకున్నాయి. ఈమెను 1991 సంవత్సరంలో రిపబ్లిక్ డే సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా బహుమతి అందుకున్నారు. అలాగే 2001 ఉగాది పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ అప్పటి గవర్నర్ శ్రీ సి రంగరాజన్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను, ఉగాది పురస్కారాలను అందుకోవడం జరిగింది. అలాగే నవ్వుల విందు అనేటటువంటి పుస్తకం, నా గురించి నేను అనే ఆత్మకథ ఆమె రచనలు పుస్తకాలుగా విడుదలయ్యాయి. 2015 ఫిబ్రవరి 19 విశాఖపట్నంలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఈమె కన్నుమూయడం జరిగింది. ఆమె అవయవాలను సావిత్రిబాయి పూలే ట్రస్ట్కి ఆమె కోరిక మీద ఆమె కుటుంబ సభ్యులు దానం చేయడం కూడా జరిగింది. ఇవి ఈనాటి నేటి మాట విశేషాలు. ఇప్పుడు పుస్తక సమీక్ష. ఇందులో డాక్టర్ బండి సత్యనారాయణ గారి వ్యాస సంపుటి దృష్టిపై సమీక్ష, అలాగే శ్రీ భాగవతుల సత్యనారాయణమూర్తి గారి కథా సంపుటి సంపెంగలపై కూడా సమీక్ష వింటారు. సమీక్షకులు డాక్టర్ కేజీ వేణు గారు.
1: జెండాల రెపరెపలాడిన వ్యాస సంపుటి దృష్టి, విషయాల పట్ల విస్తారమైన అధ్యయనం, ఆసక్తిని కలిగించి వాక్యాలను అందించడంలో అసాధారణ ధారణత్వం, విశేషాల సమాహార తయారీలో తనకు మాత్రమే పరిమితమైన ఓ కళాత్మక దృష్టి, రాస్తున్న వ్యాసం విజేతగా నిలవడానికి నిలువెత్తున సహకరించే శిల్పం, కార్యం సిద్ధించేదాకా అడుగులు తడబడని లక్ష్యం, ఉత్తమ ఫలితాల కోసం నిష్ఠగా కేటాయించగల ఏకాగ్రత, ఇవన్నీ ఉత్తమ వ్యాస రచనకు సహకరించే ప్రధానమైన అంశాలు. చాలా కాలంగా ఈ సాధనాలను సమర్థవంతంగా సంధించడం నేర్చుకున్న డాక్టర్ బండి సత్యనారాయణ గారి కలం నుండి ధాటిగా సృజన కాబడిన మరో సాహిత్య రూపమే దృష్టి వ్యాస సంపుటి. మిత్రుడా, నీలో ఒక పాటనే ప్రతిధ్వనించడానికి నా శేష జీవితం చాలుతుందా అంటూ అడిగిన అజంతా గారిని పరిచయం చేసిన పదాల బరువును తూకం వేస్తే టన్నులని తేలుతోంది. ద్రవిస్తున్న గడియారముతో నిమిత్తం లేదు. జీవన సంఘర్షణలో ఉజ్వలమైన క్షణమొక్కటే నిజం గ్రహిస్తున్నాను అంటూ స్వప్నలిపి కవితలో పలకరిస్తున్న పాదాలన్నీ కాలం, జీవితం, అనుభవం గురించి ఎంతో గాఢమైన తాత్విక భావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పగలూరేయీ ప్రవహించు కాల ప్రవాహాన ప్రతి నిమిషం ఒక మరణం, ప్రతి క్షణం ఒక జననం అంటూ ఓ గొప్ప తాత్వికతను తారక మంత్రములా బోధించిన కవి ఆలూరి బైరాగి గారు. ఆయన విశేషాలను అందించిన వ్యాసాన్ని అధ్యయనం చేశాక సాహిత్య శారదాబడి, ప్రజా చైతన్య తెలివిడి, ఆలూరి అక్షరాల వడి అంటూ ఎవరో ఆయనను కీర్తించిన స్వరాలు తిరిగి వినిపిస్తున్నాయి. ఎన్నో అపూర్వ కవిత్వ సంపదలను సృష్టించిన తిలక్ గారి స్మరణ ఆగిపోయిన ఒక గొప్ప సంగీతాన్ని తిరిగి విన్నట్లుగా ఉంది. ఆయన కవిత్వములోని వస్తువు, శిల్పం, భావ సంపద, శబ్ద సౌందర్యం ఇవన్నీ తమ విలువల్ని చాలా ఉన్నతంగా ఈ గ్రంథములో ప్రకటించుకుంటున్నాయి. విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలుగు సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కేటాయించుకున్న ప్రతిభాశాలి ఆయన. మంటలు మానవుడు అనే కవితను అందించిన ఆయన కలం చేసిన సాహిత్య విన్యాసాలను వ్యాసకర్త వివరించిన తీరు చాలా సంతృప్తికరమైన తీరాలను చేరుకుంది. తమసోమ జ్యోతిర్గమయ అనే సందేశాన్ని తన కవిత్వం ద్వారా కొనసాగించిన కవిగా దాశరథి గారిని గౌరవప్రదమైన స్థానములో పరిచయం చేసిన ప్రతి వాక్యం ఆకట్టుకుంది. ఆయన కలం నుంచి వెలువడిన తిమిరముతో సమరం గ్రంథం తిరిగి తన పేజీలను ఈ సంపుటిలో తెరుచుకుంది. ఆ చల్లని సముద్ర గర్భం అంటూ కలకాలం నిలిచే అభ్యుదయ గీతానికి ప్రాణం పోసిన దాశరథి గారు ఈ గ్రంథం ద్వారా మరోమారు అగ్నిధార మీద సంతకాలు చేస్తున్నారు. వచన కవితా పితామహుడు కొందుర్తి గారి విశేషాలన్నీ ఈ గ్రంథానికి మామిడాకు తోరణాళ్ల క్రొత్త ప్రాణవాయువును అందిస్తున్నాయి. మొత్తం తన రచనలకు కలిపి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని స్వీకరించిన కుందుర్తి వారి కవిత్వ

విశేషాలు చాలా ప్రత్యేకంగా ఈ సంపుటిలో ప్రస్తావించబడ్డాయి. గుడిసెలు కాలిపోతున్నాయి వంటి ప్రతిభావంతమైన కవితా సంపుటిని తన అక్షరాల సంపదతో సృష్టించిన పద్మభూషణ్ బోయి భీమన్న గారి సాహిత్య చిరునవ్వుల్ని సమీపంగా దర్శించుకునే అదృష్టాన్ని ఈ గ్రంథం కలిగించింది. ప్రజలు చైతన్యవంతులు కానంతకాలం పేదరికం, దోపిడీ, దౌర్జన్యం, కుట్రలు, కుతంత్రాలు, దండయాత్రలు చేస్తూనే ఉంటాయని, ప్రజల్ని పౌరులుగా మాత్రమే కాకుండా వీరులుగా తీర్చిదిద్దే బాధ్యత రచయితలదేనని వక్కానించిన ఆయన సందేశాలు ఇప్పటికీ శిరోధార్యాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేల మీద చెట్టు, ఆ చెట్టు మీద పచ్చదనం ఉన్నంతకాలం గుర్తుండిపోయే కవి ఇస్మాయిల్ గారు. ఉప్పు ప్రపంచములో ఏ ప్రాంతానికి వెళ్ళినా దాని రుచి ఉప్పగానే ఉంటుందని చెప్పిన మాటల్ని ఉటంకించిన ఈ గ్రంథములో మృత్యువృక్షం గురించి ప్రస్తావించిన కవితలోని భావ వ్యక్తీకరణ కొత్త పుంతల్ని తొక్కిన దారుల్ని మనం చూడవచ్చు. తన మొత్తం కవిత్వాన్ని ఒక సృజనాత్మక ప్రయోగంగా కొనసాగించిన కవి వేగుంట మోహన ప్రసాద్ గారు. 1970లో ప్రీవర్స్ ఫ్రంట్ అవార్డును అందుకున్న ఈ కవి అందించిన కవితల్లో నైరాశ్యం పాలు కొంచెం ఎక్కువగా తొంగిచూస్తూ ఉంటుంది. ఈ విశేషాలను ఉదాహరణపూర్వకంగా వివరించిన వ్యాసకర్త అధ్యయనం అభినందనపూర్వకంగా ఉంది. వాడు మన పోరు పడలేక పోతూ పోతూ దేశం మెదడులో వ్యాపార విత్తనం నాటిపోయాడు అంటూ వాస్తవ సత్యాలకు ప్రాణం పోసిన కవి డాక్టర్ అద్దేపల్లి రామమోహన్ రావు గారు. ప్రపంచీకరణకు నిరసనగా వచ్చిన పొగచూరిన ఆకాశం కవితా సంపుటి విశేషాలు ఈ గ్రంథములో చాలా ప్రేరణగా నిలిచాయి. పతనమైపోతున్న మానవ విలువలను, సామాజిక వ్యవస్థలోని డొల్లతనాన్ని ఆయనే రాసి స్వయంగా పాడి వినిపించిన సందర్భాలు తిరిగి ఈ వేదిక మీద వాటి స్వరాలను సవరించుకుంటున్నాయి. నా బాల్య దృశ్యాలే నేను చూసిన అలంకార శాస్త్రాలు, ఆకలి రసం నాలోని రచనా రహస్యం అంటూ కవిత్వాన్ని ఉయ్యల లూపి మన కంటి ముందు పసిపాప నవ్వులా మిగిలిపోయిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారిని సగౌరవంగా పరిచయం చేసిన పదాలన్నీ పసిడి ముక్కల్లా మన చేతుల్లో రాలుతున్నాయి. నేనొక కలలుగనే అక్షరాన్ని, నన్ను హిమాలయాల మీద చూడండి, నేనొక జెండానై రెపరెపలాడుతాను అంటూ శ్వాస నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని గొంతెత్తి అరిచిన ఎండ్లూరి సుధాకర్ గారి గుండె శబ్దాలు నిరంతరం మనకు వినిపిస్తూనే ఉంటాయి. కాశ్మీరం, కలహండి, విదర్భ, తెలంగాణ, అరుణాచల్, అస్సాం, అన్ని ఆలోచనలు ఆచరణ బయటే అంటూ సాగే దేవీప్రియ గారి కవిత్వం అటు అభిమానుల్ని, వీటి విమర్శకుల్ని సైతం సమ్మోహనపరుస్తూ సాగిన సంగతులు ఈ వ్యాస సంపుటిలో తలమానికంగా నిలుస్తున్నాయి. మంచి చమత్కారానికి ప్రసిద్ధులైన చోడగిరి సాహితీవేత్త జీవన సాహిత్య రేఖలు నిటారుగా నిలబడిన నీడల్లో వీరి కవిత్వ రాతలు వివిధ వర్ణాల్లో కనిపించడం ఒక విశేషం. ఒకప్పుడు దూదిని ఏకి పరుపులు కొట్టేవారు. ఈ ప్రక్రియలో దూది పింజలు పైకి ఎగరడాన్ని వెలుతురు పిట్టలుగా కవిత్వంలోకి ఆహ్వానించిన కవి కొత్తపల్లి సత్యశ్రీ మన్నారాయణ గారు. వీరు సాహిత్యాన్ని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించిన కవి. సాధారణ కవితా వస్తువుకు అసాధారణ కవిత్వ అంగవస్త్రాలను తొడిగిన ఈ కవి నేర్పరితనానికి దర్పణంగా ఈ గ్రంథములోని చాలా రాతలు సాక్ష్యం పలుకుతున్నాయి. అంబేద్కర్ మార్గంలో ప్రయాణించిన కవి రావూరి ఏకాంబరం గారు. ఆయన రాసిన ఒక పాట 1940 తెలుగు నేల మీద మారుమురగిపోయింది. ఈ విషయాలను స్పర్శించగానే తిరిగి ఆ పాట ఈ గ్రంథములో వినిపించడం మొదలుపెట్టింది. తెలుగు సాహిత్యంలో పైడి శ్రీగా సుప్రసిద్ధులైన పైడి తెరేష్ బాబు గారు కుట్రదారుడి భుజాల నుంచి ఉన్న పరంగా దూకడమే ఇప్పుడు ఉద్యమం అంటారాయన. సాహిత్యం, సమాజ సేవ, ఉద్యమం వీటినే తన ఊపిరిగా మార్చుకొని జీవిస్తున్న కవి కవిశ్రీ నీలం గారు. వీరి గేయాల నిండా తాడిత ప్రజలను ఉద్ధరించాలన్న లక్ష్యం ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పులు కుట్టిన చేతులు చట్టాన్ని కొడుతున్నాయి, పేడ ఎత్తిన చేతులు పాలనకు సమాయత్తమవుతున్నాయి అంటూ చైతన్య రాగాన్ని ఆలపించిన కవి మద్దూరి నగేష్ బాబు. సామాజిక అసమానతల మీద పద్యాలు, పాటలు రాసి సుప్రసిద్ధులైన వారు చోడగిరి చంద్రరావు గారు.
1945 ప్రాంతం నాటి మరాఠా సమాజంతో పాటు దేశ సామాజిక స్థితిగతుల్ని నమోదు చేసిన మా బతుకులు పుస్తకాన్ని

దానికి మూలం బేబీ కాంబ్లే రాసుకున్న నోట్స్. ఆ విశేషాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఈ సంపుటిలో అందించబడ్డాయి. చిన్న వయసులోనే పెద్ద విజయం సాధించిన జుంపా లహరి సాహిత్య విశేషాలను చాలా సారవంతంగా ఈ రచయిత ఈ గ్రంథములో అందించడం విశేషం. ఇందులో వ్యాసాలను నడిపించిన రచయిత భావాలన్నీ మహనీయుల చిత్రపటాలను అలంకరించిన పూల దండల్లా గుబాళిస్తున్నాయి. ఈ సంపుటిలో కేవలం మహానుభావుల జీవిత విశేషాలే కాదు, వారి కళల నుండి వెలువడిన అద్భుత సాహిత్య ధారల్ని నిండుగా కురిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనకు తెలిసిన మహనీయులను గురించే కాదు, మనకు తెలియని మరెందరో

0: చిత్రపటాలను అలంకరించిన పూలదండల్లా గుబాళిస్తున్నాయి. ఈ సంపుటిలో కేవలం మహానుభావుల జీవిత విశేషాలే కాదు, వారి కళల నుండి వెలువడిన అద్భుత సాహిత్య ధారల్ని నిండుగా కురిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనకు తెలిసిన మహనీయులను గురించే కాదు, మనకు తెలియని మరెందరో సాహితీవేత్తల ప్రతిభా వైభవాలను ఈ సంపుటి వేదికగా ఆవిష్కరించిన విధానానికి అదృశ్యంగా కరితాళ ధ్వనులు గట్టిగా వినిపిస్తున్నాయి. విశేషమైన శ్రమతో, అసాధారణ అధ్యయనముతో సమర్థవంతంగా ఈ వ్యాసాలను అందించిన డాక్టర్ బండి సత్యనారాయణకు హృదయపూర్వక అభినందనలు.
1: పుస్తక సమీక్షలో ఇప్పుడు శ్రీ భాగవతుల సత్యనారాయణమూర్తి గారి కథా సంపుటి సంపెంగలపై సమీక్ష వింటారు సమీక్షకులు డాక్టర్ కేజీ వేణుగారు.
0: మానవత్వపు సువాసనలతో గుబాళించిన మూర్తిగారి కథలు కవిగా, రచయితగా ఉత్తమ స్థాయి సాహిత్యాన్ని అందిస్తున్న భాగవతుల సత్యనారాయణమూర్తి గారి సంపెంగలు కథా సంపుటిని తాకగానే ఒక గొప్ప పరిమళం మన మనసుల్ని తాకుతుంది. కారణం, కథలన్నీ మానవ సంబంధాల చుట్టూ తిరగడమే. ప్రతి కథ ఒక గొప్ప అనుభూతిని మనకు బహుమతిగా అందజేస్తుంది. కథలన్నీ ఒక ప్రయోజనం కోసం రాయబడిన కథలుగా తమ ప్రత్యేకతను నమోదు చేసుకుంటున్నాయి. కొన్ని కథలు పకపకా నవ్విస్తాయి, ఇంకొన్ని కథలు మనసును పిండేసి కళ్ళ వెంట నీళ్లను కార్పిస్తాయి, మరికొన్ని కథలు మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. ప్రతి కథలోనూ ఒక సందేశం పాఠములా మనకు అందుతుంది. ఇతివృత్తం ఏదైనా దాని ఆత్మను కథల రూపంలో అపురూపంగా అందించడంలో సిద్ధహస్తులు ఈ రచయిత. ఈ కథలలోని సంఘటనలు, సన్నివేశాలు, సందర్భాలు, పాత్రలు, వాటి స్వభావాలు ఇవన్నీ చాలా వరకు రచయిత జీవితంలో చోటు చేసుకున్న అంశాలేనని చెప్పడానికి ఈ కథల్లో చాలా సాక్ష్యాలు మనతో కరచాలనం చేస్తున్నాయి. కథలను ప్రారంభించడంలో మూర్తిగారి నేర్పరితనాన్ని ఈ సంపుటిలోని చాలా కథల్లో మనం చూడవచ్చు. కథల్లో ఎత్తుగడలు ప్రతి చోట చాలా ఆసక్తిని కలిగిస్తాయి. ఆపద్భాంధవుడి కథలో ఒక అపరిచితుడు అర్ధరాత్రి ఆ ఇంటికి వచ్చి తలుపులు తట్టడంతో కథ ప్రారంభమవుతుంది. దాంతో కథ వెంట పాఠకుడు చాలా ఇష్టపూర్వకంగా నడుస్తాడు. మరో చోట ప్రయాణానికి ముందు సాధారణంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య చోటు చేసుకునే అడావుడితో సుధతో సూపర్ ప్రయాణం కథ మొదలై చివరి దాకా పాఠకుల్ని నవ్వుల పడవలో ప్రయాణించేలా చేస్తుంది. నానా, నన్ను క్షమించండి, కథలో మామిడాకు తోరణాలు, అరటి గెలలు, వాకిట ముగ్గులు, పూల పందిరి, వచ్చిపోయే జనాలు మొత్తం ఒక శుభకార్యాన్ని అందిస్తున్న ఆ వాతావరణములో రుద్రమూర్తిగారి మనసు ఆనందంగా లేదు అంటూ పలికిన మాట పాఠకులలో ఆసక్తిని కలిగించి కథను చివరిదాకా చదివించేలా చేస్తుంది. రోడ్డు మీద, ఏయ్ ఆటో ఆగు అంటూ ట్రాఫిక్ పోలీసు ఒక ఆటోను ఆపిన సన్నివేశముతో కాలం కాటేసింది కథ మొదలవుతుంది. ఆటో డ్రైవర్ మీద జులుం చూపించిన ట్రాఫిక్ పోలీస్, చివరకు హాస్పిటల్లో తన కూతుర్ని ప్రమాదం నుంచి కాపాడిన వ్యక్తి ఆ ఆటో డ్రైవరేనని తెలుసుకుని సిగ్గుపడే సన్నివేశం పతాక స్థాయిలో నిలబడుతుంది. ఒక రైల్వే స్టేషన్కు ముందు అవుటర్లో అరగంట నుంచి ఆగి ఉంది ట్రైన్. తాను చెయ్యబోయేది తప్పని, మరోసారి ఆలోచించుకోమని ఎవరో హెచ్చరిస్తున్నట్టు అనిపించింది శాంతికి. ఈ దృశ్యంతో అనుబంధం కథ మొదలవుతుంది. ఇంతకీ శాంతి చేయబోయే ఆ తప్పును తెలుసుకోవడం కోసం పాఠకులు చాలా ఆతృతగా ఈ కథను చదవడం మొదలు పెడతాడు. నాటకరంగ వారసత్వాన్ని తండ్రి నుంచి స్వీకరించిన నేపథ్యంతో ఈ రచయిత సాక్షి కథను నాటకీయంగా ఎంతో రక్తి కట్టించడం జరిగింది. ఈ కథలో రామారావును దోషిగా నిరూపించడానికి కోర్టులో వినిపించిన వాద ప్రతివాదనలు న్యాయస్థానాల వాతావరణాన్ని అత్యంత సహజంగా అందిస్తున్నాయి. కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంధించే ప్రశ్నలు పాఠకులలో చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. చివరకు 51, 52 ఈ రెండు పేజీలు ఎదురెదురుగా ఉండవన్న లాజిక్తో రామారావును నిర్దోషిగా నిరూపిస్తాడు డిఫెన్స్ లాయర్. ఈ ఆఖరి సన్నివేశాన్ని చదివిన తర్వాత ప్రతి పాఠకుడు గట్టిగా చప్పట్లు చరుస్తాడు. భాగవతుల సత్యనారాయణమూర్తి గారు కథలు రాశారు అనే దానికంటే లోకములో ఉన్న సమస్త విషయాలను కాచి వడబోసి అందులో నుంచి సప్తవర్ణాలను బయటికి తీసి ఓ అద్భుత తైలవర్ణ చిత్ర

0: చిత్రాన్ని మనకు అందించినట్టుగా ఉంటుంది. కథల ఎత్తుగడలోను, నడకలోను, పాత్రల చిత్రీకరణలోను, సన్నివేశాల ముగింపులోను గొప్ప ఆసక్తిని కలిగించిన మూర్తిగారి రచనా శిల్పం చాలా కాలం దాకా మనకు గుర్తుండిపోతుంది. సాహిత్యం పట్ల అపారమైన గౌరవ మర్యాదలను, అంకిత భావాన్ని ఘనంగా ప్రదర్శించే భాగవతుల సత్యనారాయణ మూర్తిగారు కవిగా, కథారచయితగా మరెన్నో ఎత్తులకు ఎదగాలని ఆశిద్దాం.
1: ఉదయ సమీరాల కార్యక్రమంలో మీరిప్పుడు పుస్తక సమీక్ష విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం, పూజ. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం ఆలపించిన దాశరథి గీతం వింటారు. సంగీతం రాజన్ నాగేంద్ర.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు కార్యక్రమంలో తర్వాతి అంశం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా దేవుళ్ళు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

విన్నపాట బుద్ధిమంతుడు ఈ చిత్రం నుండి ఘంటసాల పాడినది. పుష్పాంజలి కార్యక్రమంలో చివరిగా చిట్టి చెల్లెలు ఈ చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటున్నారు.

0: European Union to approve a blanket ban on social media as concerns grow worldwide over the harmful effects of digital content on kids. The ban will not cover access to online encyclopedias, educational or scientific directories. President Emmanuel Macron, who championed the ban as a signature initiative of his second term, called Parliament's approval a major step forward. The French leader has pushed for the ban to come into effect by September ahead of the new school year. However, a review to determine whether it complies with the French constitution could delay its implementation. A growing number of countries are taking steps to restrict social media access amid multiplying warnings over its harmful effects on children. Komati Parikh, Akashvani News, Delhi.
1: India has delivered relief materials, including food items and family tents, to Afghanistan's National Disaster Management Authority to support the affected communities in the wake of the floods in Nuristan. In a social media post, External Affairs Ministry said, India stands with the Afghan people at this difficult time. On to sports. In China Open Badminton, PV Sindhu will take on compatriot Unnati Huda, and Lakshya Sen will get his men's singles campaign underway today. Ayush Shetty will take on Alvi Farhan in the singles opening round today. Men's doubles pair MR Arjun and Hariharan Amsa Karunan. Mixed doubles pair Rohan Kapoor, Rutvika Shivani Gadde and Tanisha Krasto Dhruv Kapila will also be in action today. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Anuja. The dailies have covered the Prime Minister's call to the NDA MPs to reach out to youth and dispel their fears of any future occurrence of an exam paper leak. The Indian Express, quoting the Prime Minister, says, "Future of youth is beyond politics, calls for foolproof and timely exams." Quoting the Home Ministry, the Times of India states, 50% quota for ex-Agniveers in Central Armed Police Forces, Assam Rifles posts. India soon to get first dengue vaccine for people aged 4 to 60 years, informs the Statesman. An op-ed in the Tribune writes on how India's private sector has entered an exciting phase with Skyroots Aerospace launching Vikram 1 rocket. Condemning the attack on commercial vessel, Russian envoy summoned over killing of four Indians, writes the Economic Times. A headline in Hindustan Times writes, AI to drive planning audits, fraud detection under Viksit Bharat Ramji, humans to take final call. And finally, Financial Express mentions about a QS survey declaring Delhi the most affordable for students in the world, doing well on employer demand as well. And with that, it's back to you, Anuja.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu calls for significant expansion of economic engagement between India and North Macedonia, urges businesses from both countries to move beyond trade and build long-term partnerships. India to host three-day meeting of BRICS health ministers in Chandigarh beginning today. Indian Navy to commission indigenous anti-submarine warfare shallow watercraft INS Malwan at Karwar in Karnataka today. Uttar Pradesh Cabinet approves scheme to provide free scooty to meritorious female students of the state. India reaffirms its commitment to rule-based multilateral trading system at WTO Trade Policy Review in Geneva. And PV Sindhu to take on compatriot Unnati Huda in China Open Badminton Tournament today. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
4: మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పర్యటనలు, జిల్లా కలెక్టర్ కార్యక్రమాలు, సర్ప్రక్రియపై సమాచారం మొదలైన విషయాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. శ్రీకృష్ణదేవరాయ కాలంలో చరిత్ర ఒప్పుకునేలా ఆలయాలు ఉండేవని, ప్రస్తుతం తమ ప్రభుత్వం అదే స్థాయిలో వాటి పునర్నిర్మాణం చేస్తుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. సంబేపల్లి మండల కేంద్రంలో గృహేశ్వరి పశుపతి నాథ ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 68 ఆలయాలు నిర్మించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో రాయచోటిని నిలిపినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులంతా వరి సాగు తగ్గించి ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ సూచించారు. బి కొత్తగొట్ట మండలంలోని బడికాయలపల్లిలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లాభసాటి వ్యవసాయంపై స్థానిక రైతులతో ముచ్చటించారు. వరి సాగు పూర్తిగా తగ్గించాలని, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే సపోటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ లాంటి పంటల వైపు మొగ్గు చూపాలని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం హార్స్లీ హిల్స్కు ప్రతి శని ఆదివారం

0: పాలలలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ రెండు రోజులు యథావిధిగా నడిచే బస్సులతో పాటు 5 ప్రత్యేక సర్వీసు బస్సులను మదనపల్లి బస్టాండ్ నుంచి హార్స్లీ హిల్స్కు అందుబాటులోకి తెచ్చామన్నారు. సమగ్ర ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమంలో తప్పులకు చోటు లేకుండా బీఎల్ఓలు సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు సూచించారు. గుర్రంకొండ బలిజిగడ్డ పోలింగ్ బూత్ 121లో జరుగుతున్న సర్వ్ ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. సిబ్బందికి సర్వ్ ప్రక్రియపై పలు రకాల సూచనలు చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియను బీఎల్ఓలు గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. లక్కిరెడ్డిపల్లి మండలంలోని 18 పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఓటు నమోదు చేయాలన్నారు. ఇందులో పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. సాంకేతిక సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియచేయాలని సూచించారు. జిల్లాలోని 2,96,000 ఎకరాల భూమికి 22A జాబితా నుంచి విముక్తి కల్పించినట్లు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పేర్కొన్నారు. కలెక్టరేట్లో 22A జాబితా నుంచి తొలగించిన 9 రైతులకు చెందిన భూమి పత్రాలను జేసీ వారికి అందజేశారు. పురపాలక సంఘాలలో చిరు వ్యాపారుల కోసం పీఎం స్వామీజీ లోక కళ్యాణ మేళా నిర్వహిస్తున్నట్లు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పి లక్ష్మీదేవి పేర్కొన్నారు. చిరు వ్యాపారులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి చిరు వ్యాపారికి బ్యాంకు ద్వారా మొదట 15,000, రెండోసారి 25,000, మూడో విడత 50,000 రుణం మంజూరు చేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలపై ఆధారపడవద్దు అని సూచించారు. జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, పెసలు, మినుములు, కందులు వంటి తక్కువ నీరు అవసరం ఉన్న పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయాలన్నారు. జలధార కార్యక్రమంతో జిల్లాలోని చెరువులు జలక్కలను సంతరించుకోవడమే కాక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకున్నాయని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. బి కొత్తకోట మండలంలోని గుమ్మసముద్రం చెరువును ఆయన పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 30 లక్షలతో ఈ చెరువుకు నీటిని అందించే కాలువల పనులు చేపట్టామన్నారు. 90% నీటి విలువతో 180 ఎకరాల ఆయుకట్టు భూములకు సాగునీరు, మరో 20 ఎకరాలకు పరోక్షంగా భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి సత్వర న్యాయం అందేలాగా చూడాలని పోలీసులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్పీ ధీరజ్ ఆదేశించారు. గుర్రంకొండ పోలీస్ స్టేషన్ను గురువారం జిల్లా కలెక్టర్ ఎస్పీ సంయుక్తంగా సందర్శించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఏడాదిగా స్టేషన్లో నమోదైన ఫోక్ షో, బాల్య వివాహాలు, మహిళల అదృశ్యం, మహిళలపై దాడులు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హంద్రి నీవా సుజల స్రవంతి మెయిన్ కెనాల్ పనులను త్వరగా పూర్తి చేసి ఖాళీ చెరువులు నింపేలా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్కు విన్నవించారు. జిల్లాలో రైతులకు ఏరియా డీఏపీ కొరత రానివ్వమని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ స్పష్టం చేశారు. జిల్లాలో 895 టన్నుల యూరియా, 2,000 టన్నుల డీఏపీ నిల్వలు ఉన్నాయన్నారు. వచ్చే నెల అన్నమయ్య జిల్లా సమాచార శాఖలో మళ్లీ కలుసుకుందాం. రచన సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం కోండ్రు భరత్ రత్నాకర్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎన్ రమణి గారి వేణుగానం వింటారు. ముందుగా చెంచు కాంబోజీరాగం ఆదితాళంలో త్యాగరాజ కీర్తన వరరాగాలయ.

ఇప్పుడు కళ్యాణి రాగం ఆదితాళంలో ఏ తావునే పల్లవితో శ్రీ త్యాగరాజ కృతి వింటారు.

0: మీరు ఇంతవరకు శ్రీ ఎన్ రమణీ గారి వేణుగానం విన్నారు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: పాటల పల్లకి ఈ కార్యక్రమంలోని పాల్గొనాలనుకునే శ్రోతలు 0891-2727-244-2727-288 అనే నెంబర్స్కి కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరి వినవచ్చు. పాటల పల్లకి కార్యక్రమంలోని తొలి శ్రోత రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
4: హలో అక్క.
0: హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
4: నమస్తే అక్క, బబ్లు నా పేరు.
0: ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు బబ్లు?
4: వరంగల్ నుంచి.
0: ఓకే,
4: మాట్లాడుతున్నాను. నాకు బొబ్బిలి రాజా నుంచి కన్యాకుమారి కనబడగా దారి పాట కావాలి.
0: సరే, తప్పకుండా ప్లే చేస్తాను. పాటల పల్లకి కార్యక్రమంలోని మొదటి పాట బొబ్బిలి రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినది.

0: హలో
1: హలో,
0: హలో, పాటల పల్లకి స్వాగతం అండి.
1: నమస్కారం అండి.
0: నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను, జిల్లా పరిస్థితి. నా పేరు రాజు అండి.
0: ఓకే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: తార చక్రవర్తి అండి.
0: సరేనండి, అందులో ఏ పాట అని ఏమైనా పర్టికులర్గా ఉందా?
1: పర్లేదండి, ఏ పాట వేసినా పర్లేదు.
0: ఓకే, సరేనండి.

0: డాక్టర్ చక్రవర్తి ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట విన్నారు. ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. పాటల పల్లికలో ఏ పాట వింటారు
1: మేడం గారు?
0: చెప్పండి.
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగరు బాలభవన్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: సరే,
1: మీరు రాగతి పండరి గురించి, దాశరథి గారి గురించి చెప్పారు కదా మేడం గారు.
0: అవునండి.
1: ఆ సందర్భంగా గూడుపుట్టనిలో తనివి తీరలే ఆ పాట వేయండి మేడం గారు.
0: సరే, తప్పకుండానండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
0: గూడుపుటాణి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. శుభోదయం.
0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు కామేశ్వర్ అండి, అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను.
0: సరే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: మట్టిలో మాణిక్యం చిత్రంలో మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట వినిపించండి.
0: తప్పకుండానండి. మట్టిలో మాణిక్యం చిత్రం నుండి పి. సుశీల పాడిన ఈ పాట.

0: పాటల పల్లకి కార్యక్రమంలో కోరిన పాటలు వినాలి అనుకునే శ్రోతలు డైల్ చేయవలసిన నెంబర్స్ 0891-2727-244, 2727-288 ఫోన్ నెంబర్ మరొకసారి 0891-2727-244-2727-288 ఈ నెంబర్స్కి డయల్ చేసి మీకు కావలసిన పాటను కోరి వినవచ్చు. మరి తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు చెంచల్ పద్మావతి, విజయనగరం మాట్లాడుతున్నాను మేడం.
0: సరేనండి, ఏ చిత్రంలో పాట వింటారు?
1: గోరింటాక్ సినిమాలో గోరింటాక్ చూసి పాట కావాలి మేడం.
0: సరేనండి, తప్పకుండా. గోరింటాకు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట మీ అందరి కోసం.

0: హలో
1: హలో నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కాకి అప్పారో చెంగల్రావుపేట తుమ్మలపల్లి వారి వీధి.
0: ఓకేనండి, ఏ చిత్రంలో పాట వింటారు?
1: అత్తావకింటి కోడ చిత్రం జోడుగుళ్ళు పిస్తుల్ట.
0: సరేనండి. అత్త ఒకింటి కోడలి ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట వింటారు.

తిరువారు శిక్షింపబడుదురు, బుద్ధిమంతులెప్పుడు రక్షింపబడుదురు. జోడుగుళ్ళ పిస్తూలు నేను ఆడి తప్పనివాణి.

మంచిదైతే నీ ఊరు మంచిది. పోరు నష్టము ఎప్పుడు పొందు లాభము, ఇది కోర్టుకెక్కితే అంతా బసు అత్త. నీ జోరు తగ్గకుంటే నో కొంప కళ, జోడు గుళ్ళ పిస్తూలు ఠా. నేను ఆడి తప్పని వాణ్ణి జీహ, నేను ఆడి తప్పని వాణ్ణి.

0: जी हाँ जी हाँ जी हाँ।
1: हेलो
2: हेलो
1: हेलो
2: मैडम
1: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: అదే మాకు అన్వేషణ నుంచి తీర్వాణి సాంగ్ ప్లే చేయండి మేడం.
1: సరేనండి, తప్పకుండా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం విజయనగరం మేడం.
1: మీ పేరు?
2: దేవి మేడం.
1: సరేనండి. అన్వేషణ ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం వింటారు.

చిలకల కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా

0: తెలు 0891-2727-244-2727-288 అనే నెంబర్స్కి ఫోన్ చేసి మీకు నచ్చిన చిత్రం నుండి పాటను కోరి వినవచ్చు. మరి తర్వాతి శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను వాకుండి ప్రసాద్, శశికళ, రేణుకానగర్ కాలనీ, విజయనగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: సరేనండి, ఏ చిత్రంలో పాట వింటారు?
1: స్వప్న చిత్రంలో ఇది నా మొదటి ప్రేమ లేఖ.
0: ఓకేనండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ మేడం.
0: స్వప్న చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు పాల్గొనాలనుకునేవారు ఫోన్ చేయవలసిన నెంబర్ 0891272744272728 నెంబర్స్కి కాల్ చేసి మీకు నచ్చిన పాటను

పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు పాల్గొనాలనుకునేవారు ఫోన్ చేయవలసిన నెంబర్ 0891-272724-272728 నెంబర్స్కి కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరి వినవచ్చు.

0: హలో హలో
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు
1: నమస్తే.
0: మాట్లాడుతున్నారు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే అండి, ఏ చిత్రంలో పాట వింటారు?
1: బంగారు బాబు చిత్రం నుంచి చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అనే పాట వినిపించండి.
0: సరే, తప్పకుండానండి.
1: ధన్యవాదములండి.
0: బంగారు బాబు ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.
2: చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే శ్రోతలు 0891272724272788 అనే నెంబర్స్కి కాల్ చేసి మీకు నచ్చిన చిత్రం నుండి నచ్చిన పాటను కోరి వినవచ్చు. తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో హలో హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు అన్ముల మోహన్ మేడం, మరి మొండ్రాయ్ గ్రామం సంగం మండలం వరంగల్ జిల్లా.
0: ఓకే అండి, ఏ చిత్రంలో పాట వింటారు?
1: నాకు అనురాగ దేవత సినిమా నుండి చూచుకో పదిలంగా పాట.
0: ఓకే, తప్పకుండా వెళ్ళండి.
1: మేడం మా కుటుంబ సభ్యులు పెద్ద
0: అనురాగ దేవత ఈ చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు. ఒక చిన్న వాణిజ్య విరామం తర్వాత.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: తాతయ్య, ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఏ చిత్రంలో పాట వింటారు?
1: మేడం, గరానా బుల్లో నుంచి సై సై సయ్యారే అనే పాట ఉంటుంది మేడం, ఆ పాట వినిపించండి మేడం. నా పేరు శంకర్, అనంతపురం డిస్టిక్ పామిడి.
0: ఓకే అండి, తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తా.
1: ధన్యవాదాలు మేడం.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు సుబ్బలక్ష్మి అండి, నేను ముంబై నుంచి చేస్తున్నాను మేడం గారు.
0: ఓకే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: మాకు గజ్జిరంగ సినిమా లేదండి, ఇంద్రధనుసు చీరకట్టు అన్న పాట కావాలి మేడం గారు. ఈ పాట మీకోసం, రేడియో శ్రోతలు అందరి కోసం మేడం గారు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, తప్పకుండా మీరు అడిగిన పాట వేస్తాను.
1: వస్తే ఉంటాను మేడం గారు.
0: ఓకే అండి. గజదొంగ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

0: కార్యక్రమం వెంటనే వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఒకప్పుడు పంట కాలువల్లో, డ్రైనేజీల్లో పేరుకుపోయి రైతులకు ఇబ్బందిగా మారిన గుర్రపు డెక్క ఇప్పుడు మహిళలకు ఉపాధి కల్పిస్తూ, రైతులకు సేంద్రియ ఎరువును అందిస్తూ ఆదాయ వనరుగా మారింది. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేసి తొలగించాల్సిన ఈ నీటి కలుపు మొక్కను ఇప్పుడు వ్యర్థంగా కాకుండా విలువైన వనరుగా మార్చారు. రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయానికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. వ్యర్థాన్ని సంపదగా మలిచిన ఈ వినూత్న ప్రయోగం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ప్రత్యేక కథనంలో గుర్రపు డెక్క ఎలా మహిళల జీవితాల్లో కొత్త ఆశలను నింపిందో, రైతులకు ఎలా ఉపయోగపడుతుందో, ఒక సమస్యను అవకాశంగా ఎలా మార్చారో తెలుసుకుందాం. వ్యవసాయం అంటే కేవలం విత్తనం వేయడం, పంట కోయడం మాత్రమే కాదు, పంటకు నీరందించే కాలువలు కూడా అంతే ముఖ్యమైనవి. కాలువల్లో నీరు సజావుగా ప్రవహిస్తేనే రైతు పొలానికి జీవం చేరుతుంది. అయితే ఈ కాలువల్లో వేగంగా విస్తరించే గుర్రపు డెక్క, తూటికాడ వంటి నీటి కలుపు మొక్కలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీంతో సాగునీటి సరఫరా దెబ్బతింటుంది. రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఈ మొక్కను తొలగించడం తప్ప మరో మార్గం కనిపించేది కాదు. కానీ ఇప్పుడు అదే గుర్రపు డెక్క మహిళలకు ఉపాధిని కల్పించే వనరుగా, రైతులకు సేంద్రియ ఎరువుగా మారింది. పశ్చిమగోదావరి జిల్లాలో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ప్రస్తుతం మంచి ఫలితాలనిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా విస్తృతమైన సాగునీటి వ్యవస్థతో రాష్ట్రంలోనే ప్రముఖ వ్యవసాయ జిల్లాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. విజ్జేశ్వరం గోదావరి బ్యారేజ్ నుండి నరసాపురం తాడేపల్లిగూడెం, వెంకయ్య వయ్యేరు ప్రధాన పంట కాలువలతో పాటు యనమద్రు, నక్కల కాలువ, ఉప్పుటేరు వంటి డ్రైనేజీల్లో కలిపి మొత్తం సుమారు 4,500 కిలోమీటర్లకు పైగా నీటి మార్గాలు జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఈ కాలువల ద్వారా జిల్లాలో 140,000 హెక్టార్లలో వరి సాగు జరుగుతోంది. దాదాపు 20,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. అంతేకాకుండా 132,000 ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువులు కూడా ఈ నీటి వ్యవస్థపైనే ఆధారపడి ఉన్నాయి. అంటే జిల్లాలో వ్యవసాయం, మత్స్యరంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అన్నీ ఈ కాలువల చుట్టూనే తిరుగుతాయి. అయితే గత కొన్నేళ్లుగా గుర్రపు డెక్క విస్తరణ రైతులకు పెద్ద సమస్యగా మారింది. నీటిలో తేలియాడే ఈ మొక్కలు కొద్ది రోజుల్లోనే విపరీతంగా పెరిగి కాలువల మొత్తం ఉపరితలాన్ని కప్పేస్తాయి. దీంతో నీటి

0: ప్రవాహం మందగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిలిచిపోతుంది. వర్షాకాలంలో వరద నీరు బయటకు వెళ్లక గ్రామాలు ముంపునకు గురవుతాయి. మరొకవైపు రెండో పంట సమయంలో కాలువ చివరి ప్రాంతాలకు సాగునీరు చేరక రైతులు తీవ్రంగా నష్టపోతారు. మత్స్యకారులకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. కాలువల్లో నీటి నాణ్యత తగ్గిపోవడంతో చేపల పెంపకంపై ప్రభావం పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు జలవనరులు, పారిశుద్ధ శాఖలు ప్రతి ఏడాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి గుర్రపు డెక్కను తొలగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ యంత్రాలతో తొలగిస్తుంటే మరికొన్ని చోట్ల రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. అయితే ఈ చర్యలు తాత్కాలికంగానే ఫలితాలిస్తున్నాయి. 2 లేదా 3 నెలల్లో గుర్రపు డెక్క మళ్లీ పెరిగి కాలువలను ఆక్రమిస్తోంది. ఇటీవల ఉపాధి హామీ పథకం ద్వారా కూడా తూడు తొలగింపు పనులు చేపడుతున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించలేదు. దీంతో అధికారులు కొత్తగా ఆలోచించారు. గుర్రపు డెక్కను తొలగించడం మాత్రమే కాదు, దానిని ఉపయోగకరమైన వనరుగా మార్చితే ఎలా ఉంటుందో అనే ఆలోచనకు రూపమిచ్చారు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచనతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభమైంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు గుర్రపు డెక్కను సేకరించడం, శుభ్రపరచడం, వర్మీ కంపోస్టు తయారీ నిల్వ, విక్రయం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 8 మండలాల్లో 172 కేంద్రాల్లో మహిళలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకప్పుడు వ్యర్థంగా భావించిన మొక్క ఇప్పుడు మహిళల చేతుల్లో ఆదాయ వనరుగా మారింది. సిద్ధాపురం గ్రామానికి చెందిన ఆదర్శ మహిళా మండలి సభ్యులు తయారు చేస్తున్న వర్మీ కంపోస్టుకు రైతుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సేంద్రియ ఎరువును కిలో 10 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. 50 కిలోల బస్తా 500 రూపాయలకు రైతులకు అందిస్తున్నారు. దీంతో మహిళలకు ఆదాయం సమకూరుతూ ఉండగా రైతులకు తక్కువ ధరలో నాణ్యమైన సేంద్రియ ఎరువు అందుబాటులోకి వస్తోంది. ఇది మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడమే కాకుండా గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని కూడా పెంచుతోంది. గుర్రపు డెక్క నుండి సేంద్రియ ఎరువు తయారీపై సిద్ధాపురంకు చెందిన స్వయం సహాయక సంఘ సభ్యురాలు సుధారాణి మాట్లాడుతూ,
1: మాకు కలెక్టర్ గారు డిఆర్డీఏ పీడీ సార్ ఆదేశాల మేరకు ఏపీఎంసీసీ గారు మీటింగ్ పెట్టి ఇలా తయారు చేయాలని చెప్పారండి. సరే, మేము మా సంఘం నుంచి మేము తయారు చేస్తామని మేము ఎదుర్కొచ్చామండి. మాకు డిఆర్డీఏలో ట్రైనింగ్ ఇచ్చారండి. మేము 10 మంది కలిపి ఎన్ఆర్జీఎస్ పనుల ద్వారా వచ్చిన గొర్రపు డెక్కను పశువుల ఎరువు తీసి తెచ్చుకుని షాప్ కట్టర్ ద్వారా కటింగ్ చేసుకుని మేము పనులు మొదలు పెట్టుకుని ఈ ఫిట్లు రెడీ చేసామండి. అయితే మీకు ఎరువులు ఉన్న తర్వాత 15 రోజులకు ఒకసారి దాన్ని తిరగబెట్టిన తర్వాత అలాగా 2 నెలలకి మనకి మెటీరియల్ తయారైపోతుందండి. మెటీరియల్ తయారైపోయిన తర్వాత దాన్ని కొంచెం నీడలో ఆరబెట్టాలండి, ఎండలో ఆరబెట్టకూడదు. దాన్ని మనం బ్యాగ్స్ తయారెడీ చేయాలండి. 50,000 పెట్టుబడి అయిందండి. ఇంకా మాకు మిషనరీ ఉందండి. మిషనరీ వల్ల మాకు ఇంకా అదనంగా 40,000 అయిందండి. 90,000 పెట్టుబడి అయిందండి. మాకు 112,000 ఆదాయం వచ్చిందండి.
0: గుర్రపు డెక్కతో తయారైన వర్మీ కంపోస్టులో సేంద్రియ పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది భూమి సారాన్ని పెంచడంలో సహాయపడుతుంది. నేలలో తేమ నిల్వ ఉండేలా చేస్తుంది. మొక్కల వేర్లు పెరుగుదలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. రసాయన ఎరువులపై ఆధారపడే రైతులకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుంది. సాగు ఖర్చులు తగ్గడంతో పాటు భూమి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కౌలు రైతు గంగూల దావీదు రాజు మాట్లాడుతూ, కాలువల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో సాగునీరు సరిగా వచ్చేది కాదని, ఇప్పుడు అదే మొక్కతో తయారైన వర్మీ కంపోస్ట్ మాకు అందుబాటులోకి వస్తుందని, తక్కువ ఖర్చుతో మంచి ఎరువు దొరుకుతోందని తెలిపారు.
2: కాలువలో పడేసిన వేస్ట్ గా ఉండే గుర్రపు కాలువలు పూడిపోయాయండి. అలాంటిది ఉపాధి హామీ తీంటే దీంట్లో ఎరువుగా మారుతున్నారండి. దీని వల్ల మాకు మంచి లాభం జరుగుతుందండి. వేస్ట్ గా పోయేదని మంచి ఉపయోగపడుతుంది. ఈ కంపోస్ట్ ఎరువుగా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల 2 రకాలకు ఉపయోగం కూడా అవుతుందండి మాకు. ఎరువులు చేరేసుకోవడం కూడా బాగా పనిచేస్తుంది.
0: రైతులు కూడా సేంద్రియ ఎరువును విస్తృతంగా వినియోగించడం ప్రారంభించారు. పంట దిగుబడిపై మంచి ప్రభావం కనిపిస్తోందని చెప్తున్నారు. రసాయన ఎరువులతో పోలిస్తే తక్కువ ధరలో లభించడమే కాకుండా భూమి సహజ సారాన్ని కాపాడుతూ ఉండటంతో రైతులు ఈ ఎరువుపై ఆసక్తి చూపుతున్నారు. స్థానిక రైతు కలిదిండి కృష్ణంరాజు మాట్లాడుతూ, ప్రాంతంలో కాలువ మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయేదని, ఇప్పుడు దాన్ని తొలగించి మహిళలు వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు. రసాయన ఎరువుల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు.
3: మరి వంట ఓల్డ్ పోయే పంట కాలం అంటే మాకు మెయిన్ కాలం అది వాటర్ శనగాపురం కానీ వస్తుందండి. మరి ఆ చెత్త తీటు వాళ్ళు మెరుగు కదండి నుంచి మాకు ఓల్డ్ పోయేది పంట కాలం. ఆ పంట కాలంలో చెత్త ట్రాక్టర్ మీద తీసుకొచ్చి ఇక్కడ ఇవాళ చేసేది ఇది 2 బత్తాలు వేసుకుంటాం. అది ఆ బత్త వేసుకోడు కాదు, 2 బత్తాలు వేస్తున్నారు. గొడవ డెక్క కాలంలోది అసలు ఒక్క డెక్క ఒక ధర తీయకపోతే మీకు బీడైపోతున్నది.
0: ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. వర్మి

0: కంపోస్ట్ తయారీతో పాటు గుర్రపు డెక్క కాడలను ఉపయోగించి బుట్టలు, బ్యాగులు, డోర్ కర్టెన్లు, అలంకరణ వస్తువులు వంటి హస్తకళ ఉత్పత్తులు తయారు చేసేలా మహిళలకు శిక్షణ అందిస్తోంది. దీంతో ఒకే మొక్క నుండి అనేక రకాల ఉత్పత్తులు తయారు చేసి అదనపు ఆదాయం పొందే అవకాశం మహిళలకు కలుగుతోంది. దీనిపై పశ్చిమగోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు వేణుగోపాల్ మాట్లాడుతూ,
1: ఇది ఫ్లోటింగ్ ప్లాంట్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. గుర్రపు డెక్క అనేది ఈ గుర్రపు డెక్కని ఉపయోగించి ఏదో ఒక యాక్టివిటీ చేయాలనేటువంటి ఆలోచన మా జిల్లా కలెక్టర్ గారికి అలాగే మా సిఇఓ మేడం గారికి మాకు కూడా రావడం జరిగింది. సో వీటిని తొలగించడానికి కెమికల్ స్ప్రేస్ లాంటివి చేయడం వల్ల అది డికంపోజ్ అయిపోయి నీటి అడుగుకు చేరి అలాగే కాలువలకు కూడుకుపోవడం, అలాగే ఈ నీరు ఏదైతే వాటర్ ట్యాంక్స్ లోకి పట్టి మంచి రక్షిత మంచినీటి సరఫరాకి సరఫరా చేయడం జరుగుతుంది. అక్కడ కెమికల్ కంటామినేషన్ ఉంటుంది కాబట్టి ఈ ఇలా చేయకుండా నేచురల్ పద్ధతిలో చేయాలనే ఉద్దేశంతో మేము ఆగివీడి మండలంలో మొదటగా ఈ గుర్రపు డెక్కని కాలువల నుంచి కలెక్ట్ చేసి మహిళల ద్వారా సిద్ధాపురం అలాగే కొన్ని విలేజ్ లో చేయడం జరిగింది. సో వీటిని చాప్ కటర్స్ తో చాప్ చేసి వాటిని బయో డికంపోజర్స్ వాడి పశువుల ఎరువు ఆవు పేడ వంటివి వాడి వాటిని డికంపోజ్ చేసి 45 డేస్ to 2 months పడుతుంది. దీన్ని చక్కగా ప్రిపేర్ చేసి మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం ఒక 8 మండలాల్లో ఒక 172 పిట్స్ లో మనం ఈ వర్మి కంపోస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇందులో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా జనరల్ వర్మి కంపోస్ట్ కన్నా వాటర్ హైసింత్ కంపోస్ట్ కి చాలా వాల్యూస్ ఉన్నాయి. ఇవి చేపల చెరువులు అలాగే రొయ్యల చెరువులు, తర్వాత హార్టికల్చర్ ప్లాంట్స్ కి, వరి పొలాలకి అన్నిటికీ వాడచ్చు. మహిళలకి ఉపాధి కలగడంతో పాటుగా ఆదాయం కూడా రావడం జరుగుతుంది.
0: ఈ కార్యక్రమం కేవలం ఉపాధి కల్పించడమే కాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతోంది. కాలువలు శుభ్రంగా ఉండటంతో నీటి ప్రవాహం మెరుగుపడుతోంది, వరద ముప్పు తగ్గుతోంది, సాగునీరు సమయానికి రైతులకు అందుతోంది. అదే సమయంలో గుర్రపు డెక్కను కాల్చివేయడం లేదా వ్యర్థంగా పడేయడం వల్ల కలిగే కాలుష్యం కూడా తగ్గుతోంది. సేంద్రియ ఎరువుల వినియోగం పెరగడం ద్వారా భూమి ఆరోగ్యం మెరుగుపడుతోంది, రసాయన ఎరువుల వినియోగం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కాలువల్లో పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంగా మారిన గుర్రపు డెక్కను తొలగించడం మాత్రమే పరిష్కారం కాదని, దానిని ఆదాయ వనరుగా మార్చవచ్చని పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం నిరూపించింది. ఒకవైపు కాలువలు శుభ్రపడుతున్నాయి, మరొకవైపు స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన ఉపాధి లభిస్తోంది. అదే సమయంలో రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువు అందుబాటులోనికి వస్తోంది. దీంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు భూమిసారం కూడా పెరుగుతోంది. భవిష్యత్తులో గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్ట్తో పాటు హస్తకళా ఉత్పత్తులను కూడా తయారు చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమం మరింత విస్తరించి రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ అమలైతే వ్యర్థాల నిర్వహణ, మహిళా సాధికారత, సేంద్రియ వ్యవసాయం అనే 3 రంగాలలో విశేష ఫలితాలు సాధించే అవకాశముంది. ఒక సమస్యను అవకాశంగా మార్చిన ఈ వినూత్న కార్యక్రమం ప్రకృతిని కాపాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక మంచి నమూనాగా నిలుస్తోందని చెప్పవచ్చు. వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఐ సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి, పశ్చిమగోదావరి జిల్లా. వ్యాఖ్యానం బి సరిత. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరింతవరకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం, వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి, ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు విజయవాడ కేంద్రం నుండి. ఈనాటి ప్రసారంలోని 10:15 పాటల పల్లకి కొనసాగింపు ఉంటుంది. 11:00 మధురిమ పాత తెలుగు చిత్ర గీతాలు వింటారు. 12:10 మధుమంజరి సినిమా పాటలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమంలో కార్మికులలో మానసిక ఒత్తిడి, ఈ అంశంపై డాక్టర్ క్రాంతికర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. అనంతరం ఆశయం ఆచరణ నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. 1:10 తెలుగు చిత్ర గీతాలు వింటారు. 1:33 మహిళావాణి స్త్రీల

కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 వాతావరణ సమాచారం, అనంతరం ఒకే గాయని లేదా గాయకుడు పాడిన చిత్రగీతాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం అంశాలు ప్రసారమవుతాయి. రాత్రి 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉత్తర కోస్తాలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో చెరుకు సాగులో జాగ్రత్తల గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు డాక్టర్ సిహెచ్ ముకుందరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం ప్రసారమవుతుంది. వ్యవసాయ సమాచారంలో రొయ్యల పెంపకంలో చెరువుల తయారీ, పిల్లల ఎంపికలో జాగ్రత్తల గురించి శ్రీమతి ఏ బృందాకుమారి అందించిన సమాచారం వింటారు. రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ నుండి ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే. రాత్రి 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ నుండి ప్రసారం. అనంతరం ఆపాత మధురాలు వింటారు. ఇవి ఈనాటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:15 కావస్తుంది. ఇప్పుడు పాటల పల్లకి కొనసాగింపు. పాటల పల్లకి కార్యక్రమంలో కోరిన పాటలను వినాలనుకునే శ్రోతలు 0891-2727-244-2727-288 అనే నెంబర్స్కి కాల్ చేసి మీకు నచ్చిన చిత్రం నుండి నచ్చిన పాటను కోరి వినవచ్చు.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. పాటల పల్లకి కార్యక్రమంలో ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే అండి.
1: నాకు మంచి కుటుంబం సినిమా నుంచి నీలో ఏముందో ఏమో పాట కావాలి మేడం.
0: సరే, తప్పకుండానండి. మంచి కుటుంబం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

0: హలో,
1: నమస్తే అండి. నేను చీమలాపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు సత్యనారాయణమూర్తి అండి.
0: ఓకే అండి.
1: నిన్నమ్మ బొట్టు పెడతాలోని చుక్కలతో చెప్పాలని ఏమని చూసే తప్పని నన్ను పాట ఉంది.
0: సరేనండి.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
0: సరే, ఓకే. ఉండమ్మ బొట్టు పెడతా ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

0: హలో,
1: హలో, శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి మేడం.
0: ఓకే, ఏ పాట వింటారు?
1: విశ్వరూపం మేడం.
0: ఓకే, అందులో ఏ పాట?
1: నూటికో కోటికో ఒక్కరైన సాంగ్ ఉంటుంది మేడం.
0: ఓకేనండి, తప్పకుండా ప్లే చేస్తా.
1: ఓకే, ధన్యవాదాలు మేడం.

0: హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హైదరాబాద్ మైదీపట్నం అండి.
0: ఓకే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: తిరుమల గారు ఈ చిత్రం కావాలండి.
0: ఓకే,
1: చామంతి ఆ పాట కావాలండి.
0: సరే, తప్పకుండా ప్లే చేస్తామండి. ముగ్గురు మనగాళ్ళు ఈ చిత్రం నుండి కేఎస్ చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: పాటల పల్లకి కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 0891-272744-272728 నెంబర్స్కి డయల్ చేసి మీకు నచ్చిన చిత్ర నుండి నచ్చిన పాటను కోరి వినవచ్చు. తర్వాతి శ్రోత రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: ఏలూరు నుంచి వస్తున్నానండి, నా పేరు దుర్గ అండి.
0: ఓకే దుర్గ గారు, ఏ పాట వింటారు?
1: మాకు రిక్షా ఓడి సినిమాలో మంచి పాట వింటాను మేడం గారు.
0: సరేనండి, తప్పకుండా వేస్తాను.
1: అలాగే.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తరువాతి శ్రోత సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి, చూద్దాం. హలో.
1: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి భారతిప్రసాద్ మాట్లాడుతున్నాను.
0: నమస్తే అండి. ఏ చిత్రంలో పాట వింటారు?
1: ప్రేమ మందిరం నుంచి ఇదే ప్రేమ మందిరం అని పాట కావాలండి.
0: సరేనండి, తప్పకుండా ప్లే చేస్తాను.
1: నమస్తే అండి.
0: నమస్తే. ప్రేమ మందిరం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

0: హలో
1: హలో
0: హలో
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: శంకర్ మేడం, జగదాంబ శంకర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే అండి, ఏ చిత్రంలో పాట వింటారు?
1: పోరాట చిత్రంలో పాట ప్రచారం చేయండి.
0: సరేనండి, తప్పకుండా.
1: చిత్ర బాలసుబ్రహ్మణ్యం పాట, శ్రోతల కోసం, మీ కోసం, మా కోసం.
0: సరేనండి, తప్పకుండా.
1: ఓకే, నమస్తే.

పాటల పల్లకి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11 గంటలకు అవుతుంది. మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని చక్కనైన మాటలతో, అందమైన పాటలతో అలరించానని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటోంది మీ విశాలాక్షి పూడిపిద్ది. తర్వాతి కార్యక్రమం వెంటనే ప్రారంభమవుతుంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఆరాధన చిత్రం నుండి మొహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాటను వింటారు. సంగీతం ఎస్ హనుమంతరావు.

శుభలేఖ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వింటారు. సంగీతం కెవి మహదేవన్.

రాముడు భీముడు చిత్రం నుండి ఘంటసాల పి. సుశీల పాడిన పాటను వింటారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

ఇంటింటి రామాయణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం రాజన్ నరేంద్ర.

మరో చరిత్ర చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వింటారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు 12:10 వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: shipping in the Strait of Hormuz. Earlier, Iran had attacked more than 30 commercial vessels transiting the strategic waterway over the past 3 months, describing the attacks as unwarranted and saying they had endangered hundreds of civilian mariners and undermined freedom of navigation. In China Open Badminton, India's PV Sindhu will take on compatriot Unnati Huda in the women's singles round of 32 in Changzhou today. Benchmark domestic equity indices were trading more than 0.5% down in the forenoon session today amid geopolitical concerns. The Sensex shed 556 points at 76,914, while the Nifty fell 148 points to 24,040. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా సుకుమారుడు చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ పాడిన పాటను వింటారు. సంగీతం అనూప్ రూబెన్స్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్కు చెందిన రెండవ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు పివి సింధు ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్లో లక్ష్యా సేన్ జపాన్కు చెందిన యుషి తనకాతో తలపడతారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు నీట్ వివాదాన్ని లేవనెత్తుతూ నిరసనలకు దిగారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభ 12 గంటల వరకు వాయిదా పడింది. ఇక రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సిక్కింలోని తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ టెన్నెల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. అనంతరం దేశంలోనే తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును ప్రారంభించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశంపై మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించారు. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, గందరగోళం చెలరేగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. నిన్న ప్రధానమంత్రి నివాసం ముందు అనుమతి లేకుండా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన ప్రవర్తన బాధ్యతారహిత్యంగా ఉందని విమర్శించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నివాసానికి ఉండే గౌరవము, ప్రాముఖ్యత తెలిసి కూడా రాహుల్ గాంధీ ఇలా ప్రవర్తించడం తగదన్నారు. దేశ ప్రధానమంత్రి భద్రత అనేది అత్యంత కీలకమైన అంశమని, భద్రతా ప్రమాణాలను గౌరవించడం ఎంతో ముఖ్యమని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియాన్ ఇండియా పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రతలను తేలికగా తీసుకోలేమని, సవాళ్లను ఎదుర్కొంటూనే భవిష్యత్ అవకాశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఆసియాన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరం అని పేర్కొంటూ సురక్షిత భవిష్యత్తు దిశగా ఇరుపక్షాలు పురోగతి సాధించాలన్నారు.
1: In this era of volatility and disruption, the most visible stress is on supply chains. Energy, food and health security can no longer be taken for granted. Observing international law in that regard is therefore vital. 2026 is the ASEAN-India year of maritime cooperation. At the same time, both India and ASEAN are optimistic about their prospects.

0: భారత అధ్యక్షతన సాంప్రదాయ పరిపూరకమైన సమగ్ర వైద్యంపై బ్రిక్స్ సమావేశం నిన్న చండీగఢ్లో జరిగింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చండీగఢ్లో నిర్వహిస్తున్న 4 రోజుల బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటైంది. బ్రిక్స్ సభ్య దేశాల నుంచి వచ్చిన ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు ఈ రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, జ్ఞానాన్ని, ఉత్తమ పద్ధతులను పంచుకోవడంపై చర్చించారు. ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తం కింద జరిగిన ఈ సమావేశం ఆధారాలతో కూడిన సాంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి, సుస్థిరమైన ఆరోగ్య వ్యవస్థల నిర్మాణానికి తోడ్పడేలా సభ్యదేశాల మధ్య బంధాన్ని పటిష్టం చేసింది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇరాన్, రష్యా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నాయి. అందరికీ సమగ్రమైన, సుస్థిరమైన ఆరోగ్య సేవలను అందించడంలో భారతదేశ నిబద్ధతను ఈ సమావేశం చాటి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటకలోని కార్వార్ ఐఎన్ఎస్ కదంబ నావెల్ బేస్లో జరిగిన వేడుకలో 2వ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మాల్వాన్ను జలప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమానికి వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోచిన్ షిప్యార్డ్ లిమిటెడ్ 80% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న 8 యుద్ధ నౌకల్లో ఇది 2వది. ఈ ఏడాది నౌకాదళంలో చేరిన 7వ యుద్ధ నౌక కాగా మరో 12 నౌకలు రానున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్ దిశగా నౌకాదళం సాధిస్తున్న ప్రగతిని అభినందించారు. ఏవియేషన్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు వాయుసేన కూడా ఇదే వ్యూహాన్ని అవలంబించాల్సి ఉందన్నారు.
1: As far as naval shipbuilding is concerned, India has always had an edge and we had carried our legacy forward in making ships. So very good progress has been made in our Atmanirbharta as far as shipbuilding is concerned. I just hope that, you know, other two services, especially Indian Air Force, learns the lesson as to how Indian Navy has been able to, you know, get this whole concept right, where you have your Indian Navy officers who are embedded in your shipbuilding right from the beginning.
0: గత ఏడాది కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన కార్గో షిప్ నుండి 12 చైనా సిబ్బందిని రక్షించినందుకుగాను చైనా కొత్త రక్షణ అటాషే రియర్ అడ్మిరల్ యు జియాన్ భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 99వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల సంబంధాలు పురోగమిస్తున్న తరుణంలో సాయుధ బలగాల మధ్య సహకారం పెరగాలని పిలుపునిచ్చారు. భారత్, చైనాలు కీలకమైన పొరుగు దేశాలని వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో ఇరు దేశాల సంబంధాలు మెరుగుదల పథంలోకి వచ్చాయని అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రాజధాని ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు మూసివేసినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. అయితే రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో లైన్లు మారేందుకు సదుపాయం అందుబాటులో ఉంటుందని డిఎంఆర్సీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు భారత స్టార్ పివి సింధు స్వదేశీ క్రీడాకారిణి ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్లో లక్ష్యాసేన్ జపాన్కు చెందిన యుషి తనకాతో తలపడతారు. మరొక మ్యాచ్లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి 21-17, 5-21, 21-17తో ఇండోనేషియాకు చెందిన అల్వీ పర్హాన్ను ఓడించి ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్లో అర్జున్ హరిహరన్ జోడీ చైనా ద్వయం వాంగ్చాంగ్ లియాంగ్ వికెంగ్ను ఢీకొట్టనుంది. అయితే మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్ రుత్వికా జోడీ తనీషా ధ్రువ్ జంట చైనా చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇరాన్ అణుశక్తి కేంద్రాలపై

దాడులు చేయవద్దని టెహ్రాన్ హెచ్చరించినప్పటికీ అమెరికా వరుసగా 11వ రాత్రి కూడా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ బెదిరింపులను అణిచివేయడమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్కు చెందిన 2వ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కార్మికుల్లో మానసిక ఒత్తిడి ఈ అంశంపై డాక్టర్ క్రాంతికార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. తరువాత ఆశయం ఆచరణ నాటిక వింటారు. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు. నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ముందుగా వినండి కార్మికులలో మానసిక ఒత్తిడి ఈ అంశంపై డాక్టర్ క్రాంతికార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: నమస్కారం క్రాంతికార్ గారు.
2: నమస్తే అండి.
1: రకరకాల వృత్తుల్లో రకరకాల మానసిక ఒత్తిళ్లు సర్వసాధారణం.
2: అవునండి.
1: ముఖ్యంగా పరిశ్రమల్లో లేదా కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో మానసిక ఒత్తిడి ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువగా వింటున్నాం. ఇది
2: ఎగ్జాక్ట్లీ
1: ఒకప్పుడు ఏంటంటే ఆ కష్టజీవికి మానసిక ఒత్తిడి ఏంటి అనే ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అది పోయి ఒక్క గంట పనిచేయగానే నా బ్రెయిన్ అంతా నా తలంతా గడ్డగట్టుకుపోతుందిరా అని చెప్పి, అంటే మానసిక పరమైన ఒత్తిడి పరంగా చెబుతూ ఉంటారు. ఈ పరిస్థితి బాగా వింటున్నామండి. ఈ ఒత్తిడిని తగ్గించుకొని చేసేటువంటి పని ఏకాగ్రతతో ప్రశాంతంగా చేసుకుంటే ఆ కార్మికుడు, ఆ కర్మాగారం, ఆ దేశం మొత్తం కూడా సస్యశ్యామలంగా సౌభిక్షంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
2: ఎగ్జాక్ట్లీ.
1: ఎట్లా
2: అంటే ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులకండి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని చోట్ల కూడా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కార్మికులు, కార్మికుల భార్యలు, కార్మికుల పిల్లలకి ఈ హోలిస్టిక్ అప్రోచ్లో వాళ్ళకి హెల్త్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు పెడుతున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఉద్యోగం వస్తే చాలా గొప్ప అనుకున్నవారు కాబట్టి స్ట్రెస్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది అంత లేదు. ఈనాడు స్ట్రెస్ అనేది ఎక్స్ప్రెషన్ పెరిగింది, జీతాలు పెరిగినాయండి, లైఫ్ స్టైల్ పెరిగిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళ పేరు రివిజన్ వచ్చాక వస్తున్నాయి. దీంతో ఏమవుతుందంటే మీకు కంపారిజన్ కూడా స్టార్ట్ అవుతుంది. లైఫ్ స్టైల్ మారిపోవడంతో ఏంటంటే ఈ స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఎక్కువైపోయింది. పిల్లల ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది, అటు సమాజం నుంచి ఎక్స్పెక్టేషన్ పెరిగింది, అండ్ ఆల్సో బాధ్యతాయుతులుగా మార్చడం అనేది ఇండస్ట్రీస్ పెరిగిపోయారు. అంటే ప్రతి స్టాఫ్ని రెస్పాన్సిబుల్ పర్సన్ చేస్తున్నారు. ఒకటి, వీళ్ళకి రకరకాల షిఫ్ట్లు ఉంటాయండి. షిఫ్ట్లో నిద్రపోవడం అనేది ఒక ప్రాబ్లం. నెంబర్ 2, ఆల్కహాలిజం అండి. ఎక్కువ మంది కార్మికులు ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే ఆల్కహాల్ అండి, విపరీతమైన ఆల్కహాల్. పోర్ట్లో కానీ, స్టీల్ ప్లాంట్లో కానీ ఇప్పుడంటే కొంచెం మేనేజ్మెంట్ స్ట్రిక్ట్ చేయడం వల్ల కొంత తగ్గినప్పటికీ కొంత అంటే పెద్దది ఏం కాదు. అది ఆల్కహాలిజం ఉన్నామంటే ఆబ్సెంటిజం వస్తుందండి, ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చుండిపోతారు. ద మెట్ విత్ యాక్సిడెంట్స్, ప్రమాదాలకు గురవుతుంటారు. దాంతో ఏమవుతుంది, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతుంది. చాలామందికి జీతాలు కూడా ఆఫ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇదే స్ట్రెస్తో ఉండి పీరియడ్లో పూర్తిగా కార్మికులందరూ డిప్రెషన్లో కలిపోయి ఆటోలన్నీ బిజీ అయిపోయి వీళ్ళందరూ కూడా ఆక్యుపేషన్ రేషియో అంటే ఓఆర్ రేషియో అంటాం, అది 60కి 70కి పడిపోయింది. అయితే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మేము డబ్బులు ఇచ్చుకోలేము, మా దగ్గర డబ్బుల్లో అప్పులు కూరిపోయిందని చెప్పేసి ఒక జీవో ఇష్యూ చేశారు. అక్కడ జీవోలో వైజాగ్ విజయవాడ వరంగల్ హైదరాబాద్ 4 బైఫ్రికేషన్ రాకముందు చెప్తున్నాను, ఈ 4 డివిజన్లు మోడల్గా పెట్టి రోజుకు 60 మంది డ్రైవర్లకి కండక్టర్లకి నేను ట్రైనింగ్ ఇచ్చానండి. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత ఆక్యుపేషన్ రేషియో 135% పెరిగిందండి. హాఫ్ ఆఫ్ ద అంటే ఎక్కడైనా ఆగి పలకరించి ఎక్కించుకోవడం, స్మైల్ ఎలా చేయాలి, కండక్టర్ డ్రైవర్ ఎలా ఉండాలి, ఒత్తిడి లేకుండా డ్రైవ్ చేయడం ఎలాగ, కండక్టర్ ఒత్తిడి లేకుండా టికెట్లు కొట్టడం ఎలా, ఇవన్నీ నేర్పించేటప్పటికి లాభాలు పంట పండిందండి. అలాగే స్టీల్ ప్లాంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, హౌ టు మేనేజ్ స్ట్రెస్, హౌ టు మేనేజ్ యువర్ హెల్త్, మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్

0: రిలేటెడ్ వస్తాయి. అంటే అంటే ఆక్యుపేషనల్ హెల్త్ డిజార్డర్స్ అంట. ఏ పని చేసి వాడితే ఆక్యుపేషన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ ఆల్కాలిజం ఉంది కాబట్టి ఆల్కాలిక్ డిఎడిక్షన్ క్యాంప్స్ పెట్టడం, హెల్త్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి హెల్త్ మేనేజ్మెంట్ చెప్పడం, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాట్ ఓన్లీ మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ అండ్ ఆల్సో కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో బాసెస్ ఉంటుంది. ఎక్కువ వేజెస్ వచ్చింది కాబట్టి వాళ్ళని జవాబుదారీతనం కూడా ఎక్కువ పెరిగింది. ముఖ్యంగా హెచ్పీసీలు తీసుకుందాం. హెచ్పీసీలో వాళ్ళ ఎంప్లాయీస్కి నెంబర్ ఆఫ్ పర్సన్స్కి మేము ఇచ్చేసాక ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిందండి. అండ్ ఆల్సో అక్కడ యాక్సిడెంట్లు బాగా తగ్గిపోయినాయి. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ తగ్గడానికి కారణం కార్మికుడు బాగుండడం అండి. కార్మికుడిగానే అటెంటివ్గా ఉంటే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరగదు. వందలాది కోట్ల రూపాయల లాభం, నష్టం రాదు. లాభం తర్వాత నష్టం రాదు. ఇలా ప్రతి ఇండస్ట్రీలోనైనా హ్యూమన్ ఎర్రర్ వల్ల ఇండస్ట్రియల్ అన్రెస్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్గా యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా నివారించవచ్చు. ఒక కార్మికుడిగానే బాగుంటే ఆటోమేటిక్గా తెలియకుండా అద్భుతమైన శక్తి వాళ్ళ చేతిలో ఉంది. అది ఎలాగా అనేది మాకు ట్రేడ్ యూనియన్స్ పిలుస్తుంటారండి ఎక్కువ. అంటే హెచ్ఆర్ సెక్షన్ వాళ్ళు పిలుస్తారు హెచ్ఆర్ ట్రైనింగ్ కోసం, అది వేరే చోట జరుగుతుంది. ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రేడ్ యూనియన్లో ఎవరెవరైతే ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఉన్నారో, కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు, వాళ్ళందరినీ గ్రూప్గా గ్యాదర్ చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రూప్ చొప్పున ఒక 1 వీక్ 10 డేస్ 10 గ్రూప్స్కి అలా చెప్తూ ఉంటాం. స్టీల్ ప్లాంట్లో కానీ ఏపీఎస్ఆర్టీసీలో కానీ. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు క్వాలిటేటివ్గా వర్క్ చేస్తారు, క్వాంటిటేటివ్గా వర్క్ చేస్తారు. క్వాలిటేటివ్ బోత్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్. ఎక్కువ వర్క్ ఎక్కువ క్వాలిటీతో చేయడం, రెండోదోటి క్వాలిటేటివ్ లైఫ్ వీళ్ళకు ఉంటుందండి. పిల్లం పిల్లలతో ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, హౌ టు మేనేజ్ దేర్ స్ట్రెస్ అని తెలిస్తే ఎవరైనా సరే సముద్రాన్ని ఈదడం వచ్చి ఉండాలి. పెద్ద స్కాలర్ ఉన్నాడు, మీకు తెలియన కథ కాదు అది. వీడికి నీకేం తెలియదు, నీకేం తెలియదు అని ఒక అవమానిస్తూ ఉంటాడు, హాఫ్ లైఫ్ వేస్ట్ అని. ఫైనల్గా పెద్ద వరద వచ్చింది, నా మునిగిపోతున్నప్పుడు మీకు ఈత కొట్టడం వచ్చాడు స్కాలర్, నాకు రాదన్నాడు. అయితే మీ జీవితం అంతా వేస్ట్ అని చెప్పేసి వీడు ఈదుకుంటూ పోయాడు. అంచేత ఏ వృత్తిలోనే సరే, మేబీ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఎనీథింగ్, ఈ నీడ్ సెల్ఫ్ని మలుచుకో, లైఫ్ స్కిల్ అంటాం. ఆ లైఫ్ స్కిల్ కార్మికుడే కావచ్చు, ఈ మేబీ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎంప్లాయీ కావచ్చు, ఎంప్లాయర్ కావచ్చు, ఎవరికి ఉన్నా ఉన్నది ఒకే బాడీ, ఒకే మైండ్, ఒకే హెడ్, దాన్ని మేనేజ్ చేసుకుంటే డెఫినెట్గా ఆల్ ఈజ్ వెల్ అంటనమాట.
1: ఇప్పుడు విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాలు పరిశ్రమలకు బాగా నెలవైనటువంటి ప్రదేశం.
0: అవునండి,
1: భారీ పరిశ్రమలు ఉన్నాయి.
0: అవును,
1: ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, అట్లాగే నేవీ ఉంది, ఇండియన్ నేవీ, అట్లాగే హిందుస్థాన్ షిప్ యార్డ్, పోర్ట్ ట్రస్ట్, ఇట్లా పెద్ద పెద్ద పరిశ్రమలకు నెలవండి ఇది. ఇక్కడ ఎన్నో వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే నేను అనేది ఏంటంటే, ఈ అందరూ కలిసి కానీ లేదా వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్గా కానీ వీళ్ళల్లో ఒత్తిడిని తగ్గించే విధంగా కాస్త మీలాంటి వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ లాంటివో, లేకపోతే మీరు ఏ రకంగా సహాయం చేస్తారో ఒత్తిడిని తగ్గించడానికి చేయించుకుంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
0: ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నామండి. అంటే కంపెనీలు కొన్ని పిలుస్తాయి హెచ్ఆర్ డివిజన్ తరఫున, యూనియన్స్ వాళ్ళు గమనిస్తారండి. యూనియన్స్ మెంబర్స్కి వాళ్ళ యూనియన్ సభ్యుడు ఏమని ఎలా ఉన్నాడని వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఈవెన్ మీరు చూడండి, చిన్న బ్లడ్ మీకు కావాలని తెలిస్తే, ఒక యూనియన్ సభ్యుడు తెలిస్తే ఇమీడియట్గా అది వాట్సాప్ గ్రూప్లో అందరికీ వెళ్ళిపోతుంది. ఒకటి కాదండి, 100 మంది వస్తారు మీకు స్టీల్ ప్లాంట్లో కానీ మరో చోట. అంత వాళ్ళకి యూనిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి దెన్నో వీడికి ఈ ప్రాబ్లం ఉంది, వీడికి ఈ ప్రాబ్లం ఉంది అని వాళ్ళందరినీ గ్రూప్గా ఒక హాల్లో పెట్టి మేము డే అంతా కలిపి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ అల్ మీరు చెప్పిన అన్ని కంపెనీల్లోని నేను ట్రైన్ అప్ ప్రోగ్రామ్ చేశాను. లేని వాళ్ళందరికీ మేము ఎందుకు ఫ్రీగా చేస్తున్నామంటే సర్వే జన సుగ్నభావం ఉందని అందరూ చేయాలి కాబట్టి. వీళ్ళు బతుకు బాగుంటే మన భారతదేశం అనేది ఎకనమీకి గ్రోత్ వస్తుంది. అలాగే కార్మెంట్ల ఫెర్టిలైజర్స్ కానీ లేదనుకుంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హైదరాబాద్ కానీ హాల్ అంటాం వాళ్ళు కానీ ఆల్ కంపెనీస్ అండి. అంటే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, మొత్తం మీద ఇండస్ట్రియల్. మీరు చెప్పినట్టుగా వైజాగ్ అనేది ఇట్స్ ఏ హబ్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ హబ్ అవుతుంది. ఇంకా ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. ఇప్పుడు బాగా పొల్యూషన్ పెరిగింది, దట్ ఆల్సో స్ట్రెస్. సౌండ్ పొల్యూషన్ పెరిగింది, దట్ ఆల్సో స్ట్రెస్. వెహికల్ పొల్యూషన్ పెరిగింది, దట్ ఆల్సో స్ట్రెస్. వీటి నుంచి ఎలా బయటపడాలనేది దానికోసం కూడా ఫ్యూచర్లో అడుగుతారండి. ప్రజెంట్ అడగడం లేదు కానీ ఫ్యూచర్లో అడుగుతారు. ఏది అవసరమో దాన్ని తీర్చడమే ఫిల్ ద గ్యాప్ టెక్నిక్ అంటే, ఒక అవసరాన్ని ఫిల్ చేయడమే. ఆటోమేటిక్గా మీకు మా అవసరం ఎక్కడుందో మేము రెడీ టు గివ్. అటు గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఆల్ ఇండియా రేడియో కావచ్చు, దూరదర్శన్ కావచ్చు, ఎవరు అడిగినా సరే నా హెల్ప్ రెడీగా ఉంటుంది.
1: ఒక చిన్న బర్నింగ్ సమస్యకు సంబంధించి అడుగుతానండి. ఇప్పుడు ఈ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కొందరు, అందరూ అని నేను అవును, ఏదో తాత్కాలిక ఆనందం కోసం ఈ ధూమపానం, మద్యపానం, జర్దా, గుట్కా, కైని లాంటి పొగాకు సంబంధ పదార్థాలు చీటికి మాటికి గంట గంటకు బయటకు వెళ్ళడము, నిజానికి అది తీసుకున్న తర్వాతే అమ్మయ్య ఇప్పుడు నాకు కొంచెం ఉపశమనంగా ఉందని అనే

0: పళ్ళు ఉన్నారు. వీటిని ఏమన్నా మనం ఈ సమస్యల్ని మనం అధిగమించే విధంగా ఏమన్నా చేయొచ్చా?
1: అంటే ఇప్పుడు ప్రాబ్లం పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసేస్తారండి, వీళ్ళు వీళ్ళు డిఫెక్టివ్ పీపుల్, వీళ్ళు ప్రాబ్లం పీపుల్ అని యూనియన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్గా కౌన్సిలింగ్స్ వాళ్ళే ఇప్పించుకుంటారు. ఎందుకంటే యూనియన్ అనేది నెక్స్ట్ టైం వాళ్ళు ఎలక్షన్లో నెగ్గాలంటే వాళ్ళకి కావాల్సింది సపోర్ట్ కదండి, కార్మికుల సపోర్ట్ కామ్రేకులు బాగుంటేనే కదా వాళ్ళ యూనియన్కి పేరు వచ్చేది. అంచేది మీరు చెప్పినట్టుగానే చాలామంది కార్మికులకి గుట్కా పాన్ పరాగ్ జరద అంటే డ్రగ్స్ వరకు అయితే ఎవరు వెళ్ళదు, కానీ ఆల్కహాలిజానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువండి, స్మోకింగ్కి కానీ గుట్కాలకి. డ్రగ్స్ అనేది ఇప్పుడు పిల్లలు అలవాటు పడుతున్నారు, వాళ్ళ పిల్లలు అలవాటు పడుతున్నారు, బట్ వీళ్ళందరికీ కూడా చాలామంది కొంత 10 మంది అంటే 10 మందిలో 7 మందికి ఈనాడు స్మోకింగ్ కానీ కైనీ కానీ గుట్కా కానీ ఆల్కహాల్ కానీ అకేషనల్ ఆల్కహాల్ కావచ్చు, అడిక్టెడ్ ఆల్కహాల్ కావచ్చు ఉంది. చాలామందికి ట్రీట్మెంట్లు ఇస్తాం, థెరపీలు ఇస్తాం, కౌన్సిలింగ్ ఇస్తున్నాం, ఇంకా చాలామంది ఉంటారు. ఎంతమంది అయినా సరే ఇవ్వడానికి వీఆర్ రెడీ.
0: అంటే వాళ్ళల్లో ఉండే ఆ విత్డ్రాయల్ సింప్టమ్స్
1: సింప్టమ్స్ మేనేజ్ చేస్తామండి. అది అంటే డింగ్ చేయకపోతే విత్డ్రాయల్ సింప్టమ్స్ ప్రేక్షకులకి తెలియాలి. కాళ్ళు చేతులు వణికితే గుండె దడ వస్తుంది, అయోమయంగా ఉంటారు, మనసు లాగుతుంది, అది తాగిదాకా ఊరుకోదు. కొంతమందికి తాగకపోతే ఫిట్స్ వస్తాయి, వాటిని రమ్ ఫిట్స్ అంటారు. విత్డ్రాయల్ సింప్టమ్స్లో ఒక వెరైటీ అవి. సో అలాగే హాల్యూసినేషన్ ఇల్యూజన్స్ వస్తాయి, వాటిలన్నింటినీ మేనేజ్ చేస్తామండి. మేనేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ థెరపీకి వస్తాం. ఫస్ట్ లెవెల్ ఈజ్ మేనేజింగ్ ద విత్డ్రాల్ సింప్టమ్స్.
0: చాలా చాలా ధన్యవాదాలు క్రాంతికర్ గారు. సమస్యని అధిగమించే విధంగా పరిష్కారాలు చక్కగా మరి శ్రోతలందరికీ కూడా విపులంగా తెలియజేసినందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.
1: మీకు కూడా నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కార్మికుల్లో మానసిక ఒత్తిడి ఈ అంశంపై డాక్టర్ క్రాంతికర్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో తరువాత ఆశయం ఆచరణ నాటిక వింటారు. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆశయం ఆచరణ నాటిక. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు.
4: ఓ భాస్కర్, భాస్కర్ కోయ్ సెక్రటరీ, నిన్నేనయ్యా ఇంకా ఎన్నాళ్ళయ్యా బాబు, 2 రోజులుగా జమా ఖర్చుల వ్యవహారంతో కుస్తీ పడుతూనే ఉన్నావు. ఓ పక్క డేట్ దగ్గర పడుతుంది, క్లబ్ వార్షికోత్సవం పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి, తొందరగా తెమల్చవయ్యా బాబు.
5: అయిపోయింది సార్, అయిపోయింది. 5 నిమిషాలు మీరు అలా కూర్చోండి.
4: అబ్బబ్బబ్బబ్బా, అరగంట నుంచి అదే మాట చెప్తున్నావయ్యా, అసలు ఈరోజు అవుతుందా అని. అవతల అరుణాచలం గారు వచ్చే టైం అయింది, అదిగో వచ్చేస్తున్నారేమో. వచ్చేస్తున్నారు. నువ్వేమో నా కొంప ముంచేటట్టున్నావయ్యా, కర్మ కర్మ.
5: మీ కొంప కాదండి, అంతకంటే ముందు నా కొంప మునిగేటట్టుంది. 1-2 లక్షలు ఎలా ఇచ్చేసేయమంటారు చెప్పండి.
4: కాస్త నెమ్మదిగా మాట్లాడవయ్యా బాబు.
5: అప్పటికీ కొంతమేర దొంగ లెక్కలు బోగస్ వోచర్లు పెట్టి 7 లక్షల వరకు సరిపెట్టాం. మిగిలిన 3 ఏ ఖాతాలో రాయమంటారో చెప్పండి. మీరేమో మీ ఇంటి 5 అంతస్తు స్లాబ్ గురించి 2 లోడులు సిమెంటు 1/2 టన్ను స్టీలు నొక్కేశారు. అవతల అరుణాచలం గారు ఉన్నారు చూశారు, వారేమో అమ్మాయి పెళ్ళని అనాథ శరణాలయం నిమిత్తం వచ్చిన గ్రాంటులో 1/2 లక్ష వరకు గుటకాయ స్వాహ చేశారు. గట్టిగా అడిగితే తిరిగి నన్ను బెదిరిస్తున్నారు. ఇంకెలా చెప్పండి.
4: అమ్మో అమ్మో అమ్మో అమ్మో, గట్టిగా అరవకయ్యా బాబు, నీ పుణ్యం ఉంటుంది. చూడు, గోడలకి చెవులుంటాయి. బాబాబు, చచ్చి నీ కడుపున పుడతాను. ఏదో విధంగా ఎల్లుండి వార్షికోత్సవం నాటికి లెక్కలు సరిచేయి బాబు, చాలు. అఫ్కోర్స్ నువ్వంతటి సమర్థుడివే, ఇదిగో నీ కష్టం ఉంచుకోను, అదిగో ఆయన వస్తున్నాడు, ఆ నీ పని చూసుకు వెళ్ళు వెళ్ళు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రండి రండి రండి. నమస్తే నమస్తే అరుణాచల గారు.
6: నమస్తే నమస్తే. ఏందయ్యో అనంతం, వార్షికోత్సవం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి? అందరికి ఇన్విటేషన్ పంపించడం జరిగిందా? జాయింట్ కలెక్టర్ గారు వస్తున్నారు కదా.
4: వస్తున్నారు వస్తున్నారు, కానీ అక్కడే పెద్ద పొరపాటు జరిగింది అరుణాచలం.
6: ఏమిటో
4: చూడు, నువ్వేమో కలెక్టర్ తర్వాత కలెక్టర్ అంతటి వాడు, ఆయన తలుచుకుంటే ఫండ్స్ కొదవుండదు, బోల్డ్ అంత గ్రాంట్ కొట్టేయొచ్చని ప్లాన్ చేసి ఆయన చీఫ్ గెస్ట్ని చేసావు.
6: అవును.
4: బాగుందా? మరి వచ్చిన వాడు ఆయన ఒక్కడే వస్తున్నాడా? కుటుంబంతో పాటు వస్తున్నాడు. ఆయన భార్య సంగతి తెలుసు కదా,
6: ప్రమీల గారు.
4: ప్రమీల గారే, ఆవిడ పేరు మోసిన చార్టర్డ్ అకౌంటెంట్. ఇదిగో మన లెక్కల్లో బొక్కలు ఎక్కడ బయటపడతాయోనని హడలి చస్తున్నాను.
6: అనంతం, అలా ప్రతిదానికి భయపడితే పనులు జరగవయ్యా, నీకెందుకు? పాపాల భైరవుడు నేనున్నాను కదా. నందిని పందిని, పందిని నందిని చేయగల కొమ్ములు తిరిగిన చార్టర్డ్ అకౌంటెంట్లు మన చేతిలో ఉన్నారు, చూస్తూ ఉండు.

0: ఇంకా 2 రోజులు టైం ఉంది కదా, ఎక్కడ ఏ అనుమానం రాకుండా మేనేజ్ చేసే పూచి నాది. సరేనా, నువ్వు నిశ్చింతగా ఉండు.
1: ఏమో బాబు, పాలముంచినా నీట ముంచినా మీదే భారం. ఇగో ఈ వార్షికోత్సవంలో సభాధ్యక్షుడిగా సభను నడిపించే బాధ్యత నీదే.
0: అలాగే అలాగే అబ్బా, అలా ఢీలా పడిపోకయ్యా. ఇగో ఏమయ్యా సెక్రటరీ
2: సార్,
0: ఇలారా నువ్వు చేసిన కసరత్తు చాలు గాని, ఇగో ఆ కాగితాలు నా మొహం మీద కొట్టు, నేను చూసుకుంటాను. తిన్నగా ఇదిగో మీ ప్రెసిడెంట్ గారిని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఏం చేస్తావో ఏమో, నిశ్చింతగా నిద్రపుచ్చు, మిగతా పనులు నేను చూసుకుంటాను.
2: అలాగే సార్.
3: నమస్కారం అరుణాచలం గారు.
0: నమస్కారం రామయ్య పరాంకుశం.
3: ఏంటి మీ అధ్యక్షుల వారిలా ఆముదం తాగిన ఫేస్ పెట్టాడు?
0: ఏం చేస్తాడు మరి. ఇగో పరాంకుశం, క్లబ్ లెక్కల్లో 2-3 లక్షలు బొక్క కనిపిస్తున్నది.
3: అవునా?
0: అది బాగా డేలా పడిపోయాడు. సరే ఏదో సర్ది చెప్పాను అనుకో. ఇగో ఇప్పుడు నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉందయ్యా, ఇలా రా దగ్గరికి రావయ్యా.
1: వచ్చాను వచ్చాను.
0: అదనమాట.
3: తప్పుతుందా? సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అని ఊరికే అన్నారా? పడిగాపులు మాకు, ఫలాలు మీకు.
0: ఏమిటి ఏమిటయ్యా కొడుకుతున్నావు నువ్వు? అక్కడికేదో నువ్వేదో పెద్ద శ్రీరామచంద్రు అయినట్టు. నేను అక్కదిత్తులు నా దగ్గర. ఇగో పరాంకుశం, 2 ఏళ్ల కింద వరకు సవ్యంగా ఉన్న సంస్థ ఇది, నువ్వు చేరాకే పక్కదారి పట్టింది. ఆ సంగతి నాకు తెలియదు అనుకోకో. మొన్న మొన్న పండక్కి చెట్టిఆర్ కొట్లో మీ ఆవిడ కోసం కొన్న రవ్వల నెక్లెస్, ఏమిటి నీ బోడి ఫ్యాక్టరీస్ వల్ల సంపాదించిన సొమ్ముతోనే కొన్నామంటే నమ్మడానికి నేనే యదవని కాదు. ఇగో ఈ పని ఇవ్వలే కాదంటే చెప్పు, నేను మరో మనిషిని చూసుకుంటాను.
1: అంత మాట అనకండి బాబు, ఏదో పిల్లలు కలవండి, ఇప్పుడే బయలుదేరుతున్నా.
0: అది అలా నా దారికి.
1: సభ్యులంతా నిశ్శబ్దంగా ఉంటే సభ ప్రశాంతంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అంచేత తమకు మనసు ఇచ్చేది ఏమిటి, ఇప్పుడు మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అరుణాచలం గారు సభను ఉద్దేశించి వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను.
0: గౌరవనీయులు క్లబ్ ప్రెసిడెంట్ గారికి, చీఫ్ జస్టిస్ జాయింట్ కలెక్టర్ రవి కిరణ్ గారికి, మిగిలిన పెద్దలకి, సభ్యులందరికీ నా నమస్కారం. గత 10 ఏళ్లుగా ఈ సంస్థ సాధించిన ప్రగతిని, ఈ సంస్థ సంవత్సరపు జమా ఖర్చుల పట్టికని మీ ముందు ఉంచడం జరిగింది. అయితే ఇంతవరకు జరిగింది ఘోరంతా, జరగాల్సింది కొండంతా అని నేను మనవి చేసుకుంటున్నాను. నిధుల్లో 300 బిల్డింగ్ కట్టడానికే సరిపోయినాయి, మిగిలిన ఫండ్స్ సిబ్బంది జీతభత్యాలకే బొటాబొటికే సరిపోతున్నాయి. ఇకపోతే చాలామంది సభ్యులు స్విమ్మింగ్ పూల్ కట్టించాలని, టెన్నిస్ కోర్టు ఓపెన్ చేయించాలని కోరుతున్నారు. కానీ నిధులు ఏవి, నిధులు ఏవి అని అడుగుతున్నాను. అంచేత ఈ పరిస్థితుల్లో మన క్లబ్బు ప్రగతి సాధించాలంటే నా దృష్టిలో 2 మార్గాలు ఉన్నాయి. 1, సభ్యత రుసుము పెంచడము. 2, ఫండ్స్ నిమిత్తం మనం ప్రభుత్వాన్ని అర్థించడము. ఈ విషయంలో మన సభ్యుల సహాయ సహకారాలని, వాళ్ళ అభిప్రాయాలని నేను కోరుతున్నాను.
1: సైలెన్స్ సైలెన్స్! దయచేసి సభ్యులందరూ నిశ్శబ్దంగా ఉండండి. సభకి నమస్కారం. ఇప్పటికే నెలవారీ రుసుము ఎక్కువ, అందుకు తగ్గ సౌకర్యాల అస్సలు లేవు, ఇంకా పెంచడం కరెక్ట్ కాదు నా దృష్టిలో. సరే కొంతమంది సభ్యులు కొత్త సభ్యులను చేర్పించుకుంటాం అనుకుంటున్నారనుకోండి, కానీ అంత మాత్రాన మనం అనుకుంటున్న అభివృద్ధికి సరిపడా ఫండ్స్ సమకూరుతాయి అనుకోను. ఏం చేస్తే బాగుంటుందో 4 కూర్చొని ఆలోచించుకోవాలి. ఏమయ్యా సెక్రటరీ?
4: అలాగే అనుకోండి. పోనీ చందాలు వసూలు చేస్తేనో?
1: చాలు చాలే ఊరుకోవయ్యా, చెప్పుచ్చు కొడతారు జనాలు. ఇదేమి ప్రజాకార్యం కాదు చందాలు అడగడానికి. నోరు మూసు కూర్చో. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సహాయాన్ని అర్థించడం ఒక్కటే మార్గం.
0: మొత్తం ఫండ్స్ కోసం ప్రభుత్వాన్ని అర్థించడం సరైన పద్ధతి కాదయ్యా అనంతం. ఇనీషియల్గా కొంత బ్యాలెన్స్ ఉండాల. కనీసం 50% నిధులైనా మనం చేరిస్తే మిగిలిన సొమ్ము కోసం ప్రభుత్వాన్నో బ్యాంకులను అప్రోచ్ అవ్వచ్చు. అసలు పని జరగాలి, డబ్బులు ఇవ్వంటే ఎలా కుదురుతుందయ్యా? అంచేత నా మనం ఏంటంటే, మనలో కాస్త స్తోమత గల వాళ్ళు ముందుకొచ్చి డొనేషన్లు ఇవ్వాలి. ఇగో మొట్టమొదటిగా నా వంతు 20,000 ఇస్తున్నాను. ఈడ అనంత నీ సంగతి ఏంటి?
1: అలాగే తప్పుతుందా? మీ దారిలోనే నేను. నాది ఒక 10,000 రాసుకోండి.
0: ఇదిగో జగన్నాథన్ నాయుడు, నీ సంగతి ఏంటి?

0: ఓ శాస్త్రి గారు అలా అనకథ వెళ్ళిపోయినారండి. అమ్మా సావిత్రమ్మ గారు మీరు రెండు వేలు అలాగా
1: రాసుకోండి.
0: ఎవరు? రాజారావు గారు. రాజారావు గారు 5000. అనంతం బాగుందయ్యా, సభికుల నుండి స్పందన చాలా బాగుంది. ఇప్పటికిప్పుడే సుమారు 100,000 పైగా పోగాయి బాబు. అందరికీ ధన్యవాదాలు. అదిగో ఇక ముఖ్య అతిథి గారు మాట్లాడాక మన సభ ముగుస్తుంది. ఆ తర్వాత డిన్నర్ ఉంటుంది. అఫ్కోర్స్ దానికి ఇంకా టైం ఉందనుకోండి. ఈలోగా సభ్యులు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే నిరభ్యంతరంగా తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. ఎవరైనా సరే. ఏమ్మా మీరు
2: అవకాశం ఇస్తే నేను మాట్లాడతాను సార్.
0: రండమ్మా.
3: ఓహో ఎవరెవరెవరు రాడమ్మా, సోషల్ వర్కర్ నువ్వు మాట్లాడకపోతే ఎలాగమ్మా?
2: సభను అలంకరించిన పెద్దలకి నమస్కారం. ముఖ్యంగా ప్రెసిడెంట్ ద్వయానికి. ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలు ప్రగతి పురోగతి అంటూ పెద్ద పెద్ద పదాలు వాడారు. అరగంటలో 100,000 పైనే డొనేషన్లు కలెక్ట్ చేశారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. 1, అసలు అభివృద్ధి అంటే ఏమిటి? బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టడమా? టెన్నిస్ కోర్టులు స్విమ్మింగ్ పూళ్ళు అభివృద్ధికి సంకేతాలా? వాటి నిమిత్తం ప్రజల నుండి చందాలు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇకపోతే 2, ఈ క్లబ్బు లేదా కమ్యూనిటీ సెంటరు దాని పేరేమిటన్నారు? వెల్ఫేర్ క్లబ్బు. వెల్ఫేర్ అంటే సంక్షేమం. దయచేసి ఓసారి ఈ క్లబ్బు బైలాస్ని పరిశీలించవలసిందిగా గౌరవనీయులైన సభ్యులను కోరుతున్నాను. అందులో సాంఘిక సంక్షేమం, సమాజంలో వెనకబడ్డ వారికి చేయూత లాంటి పెద్ద పెద్ద పదాలు వాడారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుండి గ్రాంట్లు అందుకుంటున్నారు. గత 10 కనీసం 1 రూపాయి బడుగు వర్గాల కోసం ఖర్చు పెట్టారా? పోయిన సంవత్సరం అనాథ బాలల కోసం ప్రత్యేకంగా యూనిసెఫ్ ద్వారా గ్రాంట్లు పొందారు. అవి ఏ విధంగా ఖర్చు పెట్టారు?
3: అలా అంటావేంటమ్మా, పేదల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం కదా. కిందటి ఇండిపెండెన్స్ రోజున పేద రోగులకి పళ్ళు పాలు పంచిపెట్టాం, అనాథ శరణాలయాల్లో పిల్లలందరికీ బట్టలు పంచిపెట్టాం, ఇంకా అన్న సంతర్పణ చేశాం.
2: ఎస్, అది నిజమే. కానీ ఎందుకు పంచిపెట్టారో చెప్పనా? పేదల మీద ప్రేమతో కాదు, సాంఘిక సంక్షేమ మంత్రిగారి ప్రసన్నత కోసం. పతాకావిష్కరణ కోసం మంత్రిగారిని ఆహ్వానించి పనిలో పనిగా ఆవిడ చేతుల మీదుగా పళ్ళు ఫలాలు పంచిపెట్టించి ఫలితంగా 25,000 గ్రాంట్ కొట్టేశారు. మహా అయితే పాలు పళ్ళుకో 1,000, బట్టలకో 2,000 ఖర్చు పెట్టుంటారు. మిగతా డబ్బుకి లక్కేది? అంటే అడుగడుగున అవినీతి అవినీతి అవినీతి.
4: అంటే అంటే ఏమిటి మీ ఉద్దేశం? దేశంలోని పేదలందరినీ ఉద్ధరించడానికి కంకణం కట్టుకోవాలా మేము? అది సాధ్యమయ్యే పనేనా? చేతనైతే ప్రభుత్వాన్ని నిలదీయండి, మా మీద ఎందుకు అలా వీరు చూపడతారు?
3: నువ్వు ఊరుకో భాస్కర్.
4: అది కాదు సార్,
3: నా మాట విను. ఇప్పటికి ఆగు ఆగు, నా మాట విను. సభను అనవసరంగా రసాభాస్ చేయకు.
2: ఐఎమ్ సారీ అనంతం గారు. సెక్రటరీ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం వారు ఎలాగూ రకరకాల పథకాలు ప్రవేశపెట్టారు. మనము మన పరిధిలో మనకి తోచిన సహాయం చేస్తూ సాటి మానవుల్ని ఆదుకోవాలని నా ఉద్దేశం. అఫ్కోర్స్ మీ సౌకర్యాలకు అడ్డు రావడం నా ఉద్దేశం కాదు. ఇది సలహా మాత్రమే. ఆచరించేది లేనిది మీ ఇష్టం. ఇక సెలవు.
0: చక్కని సూచనలు ఇచ్చావమ్మా. అలాగే అలాగే. ఇప్పుడు మన ముఖ్య అతిథి జాయింట్ కలెక్టర్ గారు రవికిరణ్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు.
5: వేదికను అలంకరించిన పెద్దలకు, విచ్చేసిన ప్రముఖులకు మనఃపూర్వక నమస్కారాలు. నా ఉద్దేశంలో ఆశయం కంటే ఆచరణ గొప్పది. క్లబ్బుల్ని, కమ్యూనిటీ సెంటర్లని, మహిళా సంఘాలని స్థాపించడం గొప్ప కాదు. వాటిని సరైన మార్గంలో నడిపించి సాటి మానవుల్ని ఆపదలో ఆదుకున్నప్పుడే వాటికి సార్థకత. ఇకపోతే ప్రభుత్వ గ్రాంటు కావచ్చు, ప్రైవేటు విరాళం కావచ్చు, సమకూడిన ధనం సద్వినియోగం అవుతుందా లేదా సామాన్య మానవుడికి చేరుతుందా లేదా అనేదే ముఖ్యం. సరే, ప్రస్తుత విషయానికి వద్దాం. దీని వెల్ఫేర్, ఈ సంస్థ బాగోగులు చూసుకునే బాధ్యత మీదే. మీ పాలక మండలిలోనే సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మరో విషయం, సభ్యుల్లో సగభాగం మహిళలే కనిపిస్తున్నారు. కానీ పాలక మండలిలో మహిళలకు ప్రాధాన్యత లేదే. ఎలాగూ ఈ నెలాఖరులో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఒకరిద్దరు మహిళలను తీసుకొని వయస్సు పైబడిన వాళ్ళకి విశ్రాంతినిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
6: సత్యమయ్యా, అరుణాచలం గారు కొంప ములిగింది. ఇదిగో మనల్ని పీకేయమని చెప్పడానికే ఈ మాట చెప్పాడు ఇతను. కొత్త కమిటీ ఎలాగో వస్తుంది, మన బొ

0: ఒక్కల్ని వెతుకుతుంది. మనకు జైలు శిక్ష ఖాయం.
1: అనంతం ఓపిక పట్టు నేను ఉన్నాను కదా,
0: అంతా మీ దయ.
1: అలాగే
2: ఓకే ఫ్రెండ్స్, ముగించే ముందు మరోసారి చెప్తున్నాను, ఊరికే ఆశయాలు వల్లించడం కాదు, వాటిని ఆచరించి చూపించండి. ఈ విషయంలో నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్.
3: ఆశయం ఆచరణ నాటిక విన్నారు. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇందలి పాత్రలు పాత్రధారులు: అనంతం శ్రీ బగాది అచ్చెన్నాయుడు, అరుణాచలం శ్రీ మాచిరాజు నారాయణ, భాస్కర్ శ్రీ ఆరిపాక ప్రసాదరావు, పరాంకుశం శ్రీ రొక్కం కామేశ్వరరావు, రవికిరణ్ డాక్టర్ సూలపు వీరభద్రరావు, సంధ్యారాణి ఎన్వి పద్మజ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా అంతం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వింటారు. సంగీతం మణిశర్మ.

మీరు ఇంతవరకు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. తల్లికి వందనం పథకం కింద నిధులను విడుదల చేసిన రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రాజధాని అభివృద్ది పనులకు రైతుల సహకారం కీలకమని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రితో సమావేశమై వచ్చే నెల 1న జరిగే భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో సమావేశమై విభజన హామీల అమలు, నిధుల బకాయిలు విడుదలపై అమిత్ షాతో, రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు, పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై పీయూష్ గోయల్తో చర్చించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం, పోలవరం ప్రాజెక్టు నిధులు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి మంత్రి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. పొగాకు కొనుగోళ్ల సమస్య, ఆక్వా రైతుల మేత ధరల తగ్గింపు అంశంపైన కేంద్రం సానుకూలంగా స్పందించిందని మంత్రి వెల్లడిస్తూ,
1: ఏదైతే ఈ పొగాకు కానీ మనకి ఫీడుందో ఈ రెండు విషయాలకి సంబంధించిన మంత్రులందరినీ కలిశాం. సమస్యని పరిష్కారం చేయడానికి శరవేగంతో ముందుకెళ్తున్నారు. ఈ ఫీడ్ ధరలకి రెండు విషయాలు. ఒకటి, ఫిష్ ఆయిల్, ఫిష్ మీల్ మన దేశం నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోతుంది. దాన్ని డొమెస్టిక్గా ఇవ్వడం లేదు కాబట్టి దాని ప్రభావం ధరల మీద ఎక్కువగా పడుతుందని చెప్తే ఇది కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో పాటుగా ఏవైతే సమస్యలు ఉన్నాయో త్వరలో పరిష్కారం జరుగుతుంది.
0: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల సంఘాల ప్రతినిధులతో రాష్ట ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, వేతన సవరణ కమిషన్ పీఆర్సీ అంశాలపై ఉపసంఘం చర్చిస్తోంది. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, వై సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్తో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒకే ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ వర్తించేలా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన విద్యార్థులకి 15,000 రూపాయల చొప్పున ఈ ఏడాది 67,47,190 మంది విద్యార్థుల తల్లులకు చెందిన బ్యాంకు ఖాతాల్లో 10,120.78 కోట్ల రూపాయలను జమ చేశామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేష్ వెల్లడించారు. నిధుల జమా ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. పిల్లల చదువులే రాష్ట్రానికి వెలకట్టలేని పెట్టుబడని, పిల్లలను చదివిస్తున్న ప్రతి తల్లికి వందనాలు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు అవసరమైన భూ సమీకరణపై గుంటూరు జిల్లా తాడికొండలో ఈరోజు గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్థానిక రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూ సమీకరణ విధానం, ప్లాట్ల కేటాయింపుపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలను మంత్రి నారాయణ నివృత్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధాని అభివృద్ది పనులకు రైతుల సహకారం కీలకమని, వారి ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను కేటాయిస్తున్నామని మంత్రి వివరిస్తూ,

0: పర్మనెంట్ ల్యాండ్ ఇవ్వగానే దాన్ని లేఅవుట్ వేసి ప్లాట్ చేస్తాము. అంతేకాకుండా ఇంకొకటి, మన యొక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి ల్యాండ్ తీసుకున్నాము, 16,600 ఎకరాల ల్యాండ్ ఫిల్లింగ్ పెట్టాము. అందువల్ల ఖచ్చితంగా 85% ల్యాండ్ రాగానే ఇమీడియట్గా మీకు ప్లాట్లు అలాట్ చేసేసి డిజైన్ ఏమో 6 వరుసలు 9 వరుసలు చేస్తాం. బట్ 2 వరుసలు ఫస్ట్ చేస్తాం, ఫస్ట్ 2 వరుసలు కంప్లీట్ చేసి ఎలక్ట్రికల్ లైన్స్ వేసి మీకు మార్కులు చేసి చేస్తాము. మీరు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు, మీరు ఏదైనా చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కర్నూలులో పికిల్ బాల్ కోర్టును రాష్ట పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీసీ భరత్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అవుట్డోర్ స్టేడియంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. క్రీడాకారుల కోసం ప్రపంచస్థాయి ప్రమాణాలతో సింథటిక్ వాకింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్టును నిర్మిస్తున్నామని తెలిపారు. స్టేడియంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక నిధులు సమకూర్చి అభివృద్ది చేపడతామని మంత్రి వివరించారు. గత 2 ఏళ్లలో మంగళగిరిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ 2 రోజుల కార్యక్రమంలో భాగంగా పేదలకు ఈరోజు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా కొండవాలు, అటవీ, దేవాలయ భూముల్లో నివసిస్తున్న అర్హులకు పారదర్శకంగా పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. ఇంటి పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజీ, 100 పడకల ఆసుపత్రి, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: మొదటి విడత కింద 3,000 ఇల్లు పట్టాలు ఇచ్చాం, ఈ రోజు 2 విడత కింద ఇంకొక 3,000 ఇంటి పట్టాలు మేము అందజేస్తాం. తల్లి పట్టాలు అందించే కార్యక్రమం చాలా కఠినమైన కార్యక్రమం. ఇచ్చిన హామీ మేరకు బట్టలు పెట్టి గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నాం. 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, గ్రామాల్లో పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు, అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ రోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం.
1: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో పరీక్షలు, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని 17 బోధనాసుపత్రుల్లో ప్రత్యేక కోవిడ్ పడకలు, మాస్కులు, పీపీఈ కిట్లు, అవసరమైన మందులు సిద్దంగా ఉంచామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన కిట్లు, ఔషధాలను స్థానికంగానే కొనుగోలు చేసేందుకు ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు అనుమతి ఇచ్చామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. వర్షపు నీటిని, భూగర్భ జలాలను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. క్యాచ్ ది రెయిన్ 2026 కార్యక్రమం అమలుపై సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రతి ఇల్లు, ప్రభుత్వ కార్యాలయం, విద్యాసంస్థల్లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. తల్లికి వందనం పథకం కింద నిధులను విడుదల చేసిన రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రాజధాని అభివృద్ది పనులకు రైతుల సహకారం కీలకమని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తాతయ్య ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ఈ ప్రసారంలో 2 గంటల 31 నిమిషాలకు కార్తిక్ పాడిన సినీ గీతాలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 0891 2727 244.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, బాగున్నారా?
1: బాగున్నాను మేడం గారు, మీరు బాగున్నారండి?
0: బాగున్నానండి. ఏ సినిమా, ఏ పాట, మీ పేరు?
1: సుబ్బలక్ష్మి అండి.
0: ఓకే,
1: మాకు మన సొంత నువ్వే సినిమా లేదండి. నేను క్రాఫ్టింగ్ చేస్తాను మేడం గారు.
0: ఓకేనండి.
1: మన సొంత నువ్వే సినిమా లేదండి, తూనేగా తూనేగా అన్న పాట కావాలి మేడం గారు. ఈ పాట మీకోసం, మా కోసం, రేడియో సోట్ల అందరి కోసం మేడం గారు.
0: తప్పకుండా.

0: హలో
1: హలో నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి, బాగున్నారా?
1: బాగున్నామండి. మీరు?
0: బాగున్నానండి. మీ పేరు?
1: సురీ కుమారి, ఫ్రమ్ గాజువాక.
0: ఏ సినిమా, ఏ పాట?
1: గూడ్ ఫుట్ అనే మూవీలో తనివి తీరలేదు.
0: తప్పకుండా అండి.
1: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: బాగున్నారా అండి?
1: బాగున్నామండి. మీరు బాగున్నారు మేడం గారు?
0: బాగున్నానండి. మీ పేరు?
1: నా పేరు సుమ అండి. నేను ఏడు నుంచి వస్తాను మేడం గారు.
0: ఓకే, ఏ సినిమా ఏ పాట?
1: సుజాత సినిమా లేదండి, బొంగరం పడిపోయిందన్న పాట కదా మేడం గారు.
0: తప్పకుండా వినండి.

0: హలో,
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు సత్యవాడ సూర్యకుమారి, చిన్నవాళ్ళ పేరు నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: కట్టుకుంటే 10,000 అనే సినిమాలో స్వామి వెంకటరమణ అని సుశీల బృందం పాడిన పాట విందాం అనుకుంటున్నాను. దయచేసి పూర్తిగా వినిపించండి, మధ్యలో తీసేయకుండా పూర్తిగా వినిపించండి.
0: తప్పకుండా వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషములకు హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

పాడిన సినీ గీతాలు వింటారు. ముందుగా వానా చిత్రం నుంచి పాటను వింటారు. సంగీతం కమలాకర్.

కార్తిక్ పాడిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాత యువన్ శంకర్ రాజా సంగీతంలో నా పేరు శివ చిత్రం నుంచి పాటను వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:10. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఎఫ్ఎం 102 MHz ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్పై తిరిగి 4:58 3.23 అనగా 927 KHz పై రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ ప్రసారాలు పునఃప్రారంభం. నిలయంలో సమయం 4:59:56. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. శరీరం దృఢంగా, మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం. కానీ నేటి డిజిటల్ యుగంలో మన జీవనశైలి వేగంగా మారిపోతుంది. గంటల తరబడి స్క్రీన్ల ముందు కూర్చోవడం, ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వల్ల శారీరక దృఢత్వం తగ్గుతోంది. ఒకప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ, ఖోఖో, కర్రసాము వంటి ఆటలతో యవ్వనం ఉత్సాహంగా ఉండేది. మరి నేడు జిమ్లు, కాలిస్టెనిక్స్, యోగా, ప్రోటీన్ షేక్లు, వేరబుల్ ఫిట్నెస్ బ్యాండ్ల ట్రెండ్ నడుస్తుంది. సాంప్రదాయ క్రీడల్లో ఉన్న అద్భుతమైన ఆరోగ్యం ఏమిటి? నేటి ఆధునిక ఫిట్నెస్ ట్రెండ్స్ ఎంతవరకు ఉపయోగకరం? ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ నేటి యువత పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా సాధించవచ్చో ఈనాటి మన యువవాణిలో తెలుసుకుందాం. పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా సాధించవచ్చో తెలుసుకునే ముందు ఒక పాట విందాం. బాణం చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట.

ముందుగా మన పూర్వీకులు అందించిన అద్భుతమైన ఆస్తి మన సాంప్రదాయ క్రీడల గురించి మాట్లాడుకుందాం. కబడ్డీ, ఖోఖో, కుస్తీ, కర్రసాము, బొంగరాలాట, తాడు దూకడం అంటే స్కిప్పింగ్ అండి వంటి ఆటలు కేవలం కాలక్షేపానికి మాత్రమే పరిమితం కాలేదు. వాటి వెనుక అద్భుతమైన శారీరక మానసిక విజ్ఞానం దాగి ఉంది. కబడ్డీ, ఖోఖో వంటి

ఆటల్లో నిరంతరం పరిగెత్తడం మరియు కూత పెట్టడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. రక్త ప్రసరణ మెరుగై గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కుస్తీ, కర్రసాము వంటి ఆటలు శరీరంలోని ప్రతి కండరానికి వ్యాయామాన్ని ఇస్తాయి. శరీరం లలితంగా మారడమే కాకుండా ఎముకల సాంద్రత కూడా పెరుగుతుంది. ఆధునిక జిమ్ముల్లో మెషిన్లపై చేసే వ్యాయామాల కంటే మైదానంలో ఆడే ఆటల వల్ల ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. ఇది స్థూలకాయం ఒబిసిటీ రాకుండా కాపాడుతుంది. సాంప్రదాయం ఆటల్లో క్యాలరీలు ఎలా కరుగుతాయంటే ప్రతి క్షణం వ్యూహం మార్చాల్సి ఉంటుంది. ప్రత్యర్థి వేగాన్ని అంచనా వేస్తూ క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మైదానంలో స్వేచ్ఛగా ఆడటం వల్ల శరీరంలో ఎండోర్ఫిన్లు అనే హ్యాపీ హార్మోన్లు విడుదలై ఒత్తిడి, ఆందోళన మాయమవుతాయి. నలుగురితో కలిసి ఆడటం వల్ల సహకారం, సహనం, నాయకత్వ లక్షణాలు మరియు గెలుపోటములను సమానంగా స్వీకరించే క్రీడాస్ఫూర్తి అలవడతాయి. బహిరంగ మైదానాల్లో సూర్యరశ్మిలా ఆడటం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి సహజంగా లభిస్తుంది. సాంప్రదాయ క్రీడలు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రకృతికి దగ్గరగా మనల్ని ఆరోగ్యంగా ఉంచే అద్భుతమైన జీవన మార్గం. మరి ఆధునిక కాలంలో ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం చేస్తున్నామో తెలుసుకునే ముందు ఒక పాట విందాం. అర్జున్ చిత్రం నుండి ఉన్నికృష్ణన్, హరిణి బృందం పాడిన పాట.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಯಾಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మరి ఆధునిక కాలంలో ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. కాలం మారింది, శ్రమించే విధానం కూడా మారింది. నేటి ఉద్యోగాలు చదువులు కూర్చొని చేసేవిగా మారడంతో ప్రత్యేకంగా ఫిట్నెస్ కోసం సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఇందులో భాగంగా అనేక కొత్త ట్రెండ్స్ అందుబాటులోకి వచ్చాయి. కండరాల పుష్టి, ఎముకల బలానికి జిమ్లను ఆశ్రయిస్తున్నారు. సరిగ్గా శిక్షణ తీసుకుంటే ఇది శరీరాన్ని ఆకృతిలోకి తేవడానికి ఎంతో సహాయపడుతుంది. పుషప్స్, పుల్అప్స్, ప్లాంక్స్ వంటి ఏ పరికరాలు లేకుండానే చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మన భారతీయ యోగా నేటి ఒత్తిడితో కూడిన జీవితంలో మానసిక ప్రశాంతతను ఇస్తుంది. జుంబా వంటి సంగీతంతో కూడిన నృత్య వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా ఉల్లాసాన్ని ఇస్తాయి. ట్రెండ్ ఏదైనా క్రమం తప్పకుండా చేయడం అనేది ఇక్కడ అత్యంత ముఖ్యం. నేటి ఫిట్నెస్ ప్రపంచంలో టెక్నాలజీ పాత్రను మనం విస్మరించలేం. స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ బ్యాండ్లు, మన రోజువారీ అడుగులు, గుండె స్పందనలు, నిద్ర నాణ్యత, క్యాలరీలను ఎప్పటికప్పుడు లెక్కిస్తున్నాయి. ఇది ఒక రకమైన జవాబుదారీతనాన్ని పెంచుతుంది. సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్ల విషయంలో జాగ్రత్తలు వహించాలి. సోషల్

మీడియాలో చూసి నిపుణుల సలహా లేకుండా డైటింగ్ చేయడం వల్ల కాలేయం మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. చిరుధాన్యాలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, పప్పుధాన్యాలు మరియు పుష్కలంగా నీరు తాగడం ద్వారా వచ్చే సహజమైన బలం ఎప్పటికీ సురక్షితం. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మరొక పాట విందాం. భాగమతి చిత్రం నుండి పాట వింటారు.

సాంప్రదాయ క్రీడలని ఆధునిక ఫిట్నెస్ అని వీటిని విడివిడిగా లేదా వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదు. రెండింటినీ కలిపి మన జీవితంలో భాగంగా చేసుకుంటే పరిపూర్ణ శారీరక, మానసిక మరియు సామాజిక ఆరోగ్యం లభిస్తుంది. మైదానంలో స్నేహితులతో కలిసి ఆడటం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్ పెరుగుతాయి. ఇది నేటి కాలంలో వచ్చే ఒంటరితనం, మానసిక ఒత్తిడి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. జిమ్, వెయిట్ ట్రైనింగ్ లేదా కాలిస్టెనిక్స్ వంటి ఆధునిక పద్ధతుల్లో శరీరంలో నిర్దిష్ట కండరాలను విడివిడిగా బలపరచవచ్చు. ఇది ఎముకల సాంద్రతను పెంచి వయసు పెరిగే కొద్దీ వచ్చే కండరాల క్షీణతను అడ్డుకుంటుంది. వారంలో కొన్ని రోజులు జిమ్ లేదా యోగా చేస్తూ వారాంతాల్లో కబడ్డీ, క్రికెట్ లేదా బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఆడటం వల్ల సమగ్ర ఆరోగ్యం అనేది లభిస్తుంది. కేవలం శరీరం అందంగా కనిపిస్తే సరిపోదు. అలాగే కేవలం ఆటలు మాత్రమే ఆడి శరీరాన్ని అలసిపోయేలా చేసినా సరిపోదు. శారీరక బలం, మానసిక ప్రశాంతత, సామాజిక ఆనందం, ఈ మూడు కలిసినప్పుడే పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శరీరం ఒక దేవాలయం వంటిది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఫోన్లకు, డిజిటల్ స్క్రీన్లకు పరిమితమైపోకుండా రోజుకు కనీసం 45 నిమిషాల సమయాన్ని ఏదో ఒక శారీరక శ్రమకు కేటాయించాలి. మైదానంలో ఆటలాడుతూ చెమట చెందించిన, యోగా మ్యాట్పై ప్రాణాయామం చేస్తూ మానసిక ప్రశాంతతను పొందిన, జిమ్లో బరువులెత్తుతూ కండరాల బలాన్ని పెంచుకున్న, ఎంచుకునే మార్గం ఏదైనా, అంతిమ లక్ష్యం మాత్రం శారీరక దృఢత్వాన్ని పొందడమే. ఒక దేశ అభివృద్ధి, సమర్థత ఆ దేశ యువత శారీరక, మానసిక ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది. రోగాలు లేని ఉత్సాహవంతమైన యువతరమే ఏ దేశానికైనా అసలైన బలం. ఆరోగ్యకరమైన ఆలోచనలు, దృఢమైన శరీరం ఉన్న యువత మాత్రమే కష్టపడి పనిచేసి విజ్ఞాన, పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో దేశాన్ని ముందుకు నడిపించగలరు. అలాంటి యువత వల్లనే భారతదేశం సుభిక్షంగా అభివృద్ధి పదంలో విరజిల్లుతుంది. మరి ఇప్పుడు ఇంకొక పాట విందాం. క్లాస్మేట్స్ చిత్రం నుండి మల్లికార్జున్, అంజన సౌమ్య పాడిన పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా సీతారత్నం గారి అబ్బాయి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: మీరింతవరకు సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలోని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 31 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టల్ వివరాలు, సీనియర్ ఆఫీసర్ రాజ్ భాషా, అర్హతలు సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, వయోపరిమితి 35 మించకూడదు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 31 జూలై 2026. మరిన్ని వివరాలకు nhdc.org.in వెబ్సైట్ని సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన ఫైర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 8 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు, ఫైర్ ఆఫీసర్, అర్హతలు డిగ్రీ ఉత్తీర్ణతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి, వయోపరిమితి 18 నుంచి 40 మించకూడదు. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ దరఖాస్తులను సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్ 1వ అంతస్తు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విశాఖపట్నం చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకి చివరి తేదీ 10 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు vpt.shipping.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 4వ తేదీ నిర్వహించారు.

0: ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టుల వివరాలు: బిజినెస్ అనలిస్ట్ 22 పోస్టులు, విభాగాల వారీగా ఖాళీలు. లీడింగ్ అండ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ 10 పోస్టులు, రిస్క్ మేనేజ్మెంట్ 5 పోస్టులు, కంప్లయన్స్ 1, ఇంటర్నల్ ఆడిట్ 1, ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రెజరీ 2 పోస్టులు, అకౌంట్స్ 3 పోస్టులు. అర్హత గల అభ్యర్థులు 30 జూన్ 2026 నాటికి సీఏ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 30 జూన్ 2026 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ 4 ఆగస్ట్ 2026. మరిన్ని వివరాలకు www.nabfid.org వెబ్సైట్ని సందర్శించగలరు.
1: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివినవారు బి రాజు.

ఒక ప్రకటన. వరల్డ్ బ్రెయిన్ సందర్భంగా డాక్టర్ నవీన్ గారు అందించిన వివరాలు వింటారు ఫిట్నెస్ మంత్రాలో సాయంకాలం 6:30.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంకాలం అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 65%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 55%. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి చిరుజల్లులు కానీ లేదా తేలికపాటి వర్షం కానీ పడే సూచన ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. ఒడిశా తీరానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సమయాలలో 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. బావగారు బాగున్నారా చిత్రం నుండి హరిహరన్ సుజాత పాడిన పాట.

0: Addressing the gathering, the president said Mahatma Gandhi's ideals of dialogue, compassion and peaceful coexistence remain highly relevant in a world facing conflict, intolerance and division. In Jammu and Kashmir, a policeman was killed today in a terrorist attack at the Lal Chowk area of Anantnag district. A search operation is underway to apprehend the terrorists. Lieutenant Governor Manoj Sinha and Chief Minister Umar Abdullah paid tributes to the slain policeman and assured that those responsible would be brought to justice. In Sikkim, rescue teams have traced 8 more bodies inside the under-construction tunnel at Samardung in Namche district. However, the bodies could not be retrieved. Officials said poor visibility and methane gas leakage have made the rescue operation highly challenging. So far, 13 bodies have been recovered. The government has disabled 50 OTT platforms for public access in the country in the last 2 years for displaying obscene content. In a written reply in the Lok Sabha, Minister of State for Information and Broadcasting, Dr. L. Murugan, said the government regularly takes action against such intermediaries and OTT platforms based on complaints. In China Open badminton, double Olympic medalist PV Sindhu advanced to the second round of women's singles after defeating compatriot Unnati Huda in a round of 32 clash at Changzhou this afternoon. In the men's singles, Ayush Shetty defeated world number 11 Alvi Farhan of Indonesia to reach the round of 16. And with that, we end this news bulletin.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. నిషేధిత జాబితా 22A నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ కొత్త జీవో తీసుకువస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తల్లికి వందనం పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి కొలుసు భారతసారథి స్పష్టం చేశారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. ప్రధానమంత్రితో భేటీ అనంతరం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తరువాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పోలవరం, జల్జీవన్ మిషన్ అంశాలపై చర్చించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. నిషేధిత జాబితా 22A నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ ఈరోజు కొత్త జీవో తీసుకువస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. ఇకపై 22A నిర్వహణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ పరిధిలో ఉంటుందని చెప్పారు. గ్రామకంఠం, పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చకూడదన్నారు. 22A జాబితాలో పెట్టాలని ప్రతిపాదించిన ప్రతి ఫైల్కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా పబ్లిక్ ఇంక్లూజన్ రిజిస్టర్ను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీఆర్ఎస్ నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భూములిచ్చిన రైతుల త్యాగాలను మర్చిపోలేమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. భోగాపురం విమానాశ్రయాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయం రావడం ఎంతో ఆనందదాయకమని మంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ
1: కింజరపు రామ్మోహన్ నాయుడు గారు కూడా పెద్ద బాధ్యత తీసుకొని ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన సలహాలు తీసుకొని పనులన్నీ కూడా వేగవంతం చేయడంతో పాటు కావాల్సిన అప్రూవల్స్ కూడా వేగవంతం చేయడం జరిగింది. మరి ఇక్కడ

0: రైఫల్ చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం మర్చిపోకుండా వాళ్ళను కూడా మేము గుర్తించుకుంటాం. మరి రేపు జరగబోయే 1వ తారీఖున ఈ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అనేది చాలా వైభవంగా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజానికి అందరినీ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయమని కేంద్రం కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.
1: తల్లికి వందనం పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం పేద కుటుంబాల విద్యార్థులకు వరంగా మారిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో వరుసగా 2వ ఏడాది అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వరుసగా 2వ ఏడాది 67,47,000 మంది తల్లుల ఖాతాల్లో 10,120,78,00,000 రూపాయలను ప్రభుత్వం జమ చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ రోజు నుండి 24వ తేదీ వరకు అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలిసి పార్థసారథి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసులో మంత్రి ఈరోజు పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుబ్బ దానయ్య యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 5,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈ సందర్భంగా అందజేశారు. అనంతరం పలాస కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో పలాస ఇచ్చాపురం నియోజకవర్గాల శాసనసభ్యులు గౌతు శిరీష, డాక్టర్ బెందాలం అశోక్తో కలిసి ఆయా నియోజకవర్గాల గృహ నిర్మాణ కార్యక్రమాల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పార్థసారథి లబ్ధిదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇల్లు నిర్మించి అందజేస్తాయని తెలియజేశారు.
2: అర్హత ఉన్న లిస్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పంపిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు పూర్తిగా వాళ్లే శాంక్షన్ చేస్తున్నారు, డబ్బులు కూడా అక్కడి నుంచే ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ సగంలో ఉన్న ఇల్లు కూడా మనం వాటి అన్నింటి అందరి దగ్గర నుంచి కూడా మనం అప్లికేషన్ తీసుకున్నాం. ఆ అప్లికేషన్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ఒక 10 రోజులు ఆగండి, రేపో ఎల్లుండి ఒక 77,000 ఇస్తాము. మళ్ళీ తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఢిల్లీ వెళ్లారు, వారి సహకారంతో ఇంకొక 4-5 లక్షల ఇల్లు వెంటనే శాంక్షన్ అవుతాయి. అప్పుడు ఎవరెవరికి వచ్చినాయో వాళ్లే కట్టుకుని పూర్తి చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పొగాకు రైతులకు అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ పొగాకు రైతులకు మద్దతుగా నిలిచేందుకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తానని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. వేదిక, వివిధ గ్యాలరీలు, మీడియా సెంటర్, గ్రీన్ రూమ్స్ తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం VIP వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. పటిష్టమైన ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లు సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4 IAS అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. మున్సిపల్ పరిపాలన శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఈరోజు రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
3: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: కిచెన్ గార్డెన్ల ద్వారా కుటుంబ ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటు ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల మినీ కిట్లను కలెక్టర్ ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంట పోషకాహార

0: జాగ్రత్తయ్యే లక్ష్యంగా కిచెన్ గార్డెన్ల పెంపకాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో సురక్షితమైన తాజా పోషక విలువలు అధికంగా ఉన్న కూరగాయలను స్వయంగా పండించుకోవచ్చని సూచించారు. కూరగాయల విత్తనాల మినీ కిట్ ధర 110 రూపాయలు ఉండగా ప్రభుత్వం రాయితీతో 55 రూపాయలకే అందిస్తోందని తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు పర్యటించిన ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఐఐఎం భవనంలో అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. కమిటీ చైర్మన్ పులపర్తి ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్, జాబ్ మేళాల నిర్వహణ, ఉపాధి కల్పన, ఆధునిక కోర్సుల ప్రవేశం, సిలబస్ విధానం, బోధనా పద్ధతులు, పోటీ పరీక్షలకు సన్నద్ధం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, పి విష్ణుకుమార్ రాజు, అర్మిలి రాధాకృష్ణ, కోల లలిత్ కుమారి, బోర్ల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. నిషేధిత జాబితా 22A నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ కొత్త జీవో తీసుకొస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తల్లికి వందనం పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలిసు పార్థసారథి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ సర్వకారః సంసది నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ విషయ సారగర్భాం చర్చాం విధాతుం అంగీకృతవాన్. తథాపి విపక్షస్య శ్రాంతం కోలాహలేన ప్రావృట సత్రస్య తృతీయేపి దినే ఉభయోః సదనయోః కార్యాచరణం స్థగితం. సోమవాసరే సంసద్భవనం ప్రతి ఆందోళనం కుర్వత్సు ప్రదర్శనకారిషు ఆరక్షకైః కృతాయాః అత్యధిక బలప్రయోగస్య ఆశంకాయాః ప్రకరణే దెహ్లీ ఉచ్చన్యాయాలయః కేంద్రసర్వకారాత్ దెహ్లీ ఆరక్షక విభాగాచ స్పష్టీకరణం ఆహూతవాన్. ఫిలిపిన్స్ దేశస్య మనీలా నగరే సమాయోజితే క్వాడ్ మంచస్య వైదేశిక మంత్రిణాం ఉపవేశనే మంత్రిభిః ముక్త ఉన్ముక్త సమావేశి హింద ప్రశాంత క్షేత్రాయ స్వకీయా ప్రతిబద్ధత పునరావర్తితా. అసమరాజ్యే భీషణ జలప్లావేన స్థితిః అద్యాపి అత్యంతం గభీరా వర్తతే యత్ర జలౌఘే మృతకానాం ఆహత్య సంఖ్యా సంవర్ధ్య 31 సంప్రాప్తా. అపి చ చీన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రతిస్పర్ధాయాం అద్యాపరాహ్ణే వారద్వయస్య ఒలింపిక పదక విజేత్రీ పివి సింధుః స్వస్యైవ దేశస్య ఉన్నతి హుడ్డాం పరాజిత్య ద్వితీయ చక్రం ప్రావిశత్. అథ వార్తాః విశదీకృత్య. నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణం అథ చ ఛాత్రాణాం విరోధ ప్రదర్శనం సమేత్య విభిన్న ప్రకరణేషు విపక్షిణాం తృతీయ దివసేపి సదస్యానాం అవిరత కోలాహలత్వేన సంసదః ఉభయ సదనయోః కార్యాచరణం స్థగితం. అపరాహ్ణే 2 ద్వితీయ స్థగనాత్ పరం యదా లోకసభాయాః కార్యాచరణం పునరారబ్ధం తదా విక్షేపేణ నీట ప్రకరణమధీకృత్య ఉచ్చైః కోలాహలో విహితః. అత్రాంతరే సదనేన తృణమూల కాంగ్రెస్ దళస్య సాంసదః కళ్యాణ బైనర్జీ ఇత్యస్య వర్షాకాలీన సత్రస్య శేషావధేః నిలంబన ప్రస్తావోపి పారితః. పీఠాసీనః కృష్ణప్రసాద టెనేటి న్యగాదీత్ యత్ కళ్యాణ బెనర్జీ ఇత్యసౌ మహిళా సాంసదానాం విరుద్ధం ఆపత్తియుక్తాం అసంసదీయ టిప్పణీం విహితవాన్. ఘటనేయం ఆపత్తియుక్తా సదనస్య మర్యాదాయాః విరుద్ధా చ ఇత్యపి సః ప్రావోచత్. సంసదీయ కార్య రాజ్యమంత్రిణా అర్జున్ రామ్ మేఘవాలేన ఏషః ప్రస్తావః ఉపస్థాపితః యశ్చ ధ్వనిమతేన పారితః. నిరంతర కోలాహలేన పీఠాసీనాధికారిణా లోకసభాయాః కార్యాచరణం ఆగామి దినం యావత్ అపవారితం. రాజ్యసభాయామపి ఏతాదృశః ఏవ దృశ్యః దృష్టిం అగాత్. అపరాహ్ణే 3 తృతీయ స్థగనాత్ పరం యదా ఉచ్చసదనం సమవేతం తదా విపక్షిదళాని నీట విషయే అన్య ప్రకరణేషు చ విరోధం ప్రదర్శయన్. ఉపసభాపతి

0: अवदत् यत् कतिपयजनाः स्वकीयान् सङ्कुचितराजनैतिकस्वार्थान् साधयितुम् ऊर्जस्विनीं छात्रशक्तिं राजनैतिककन्दुकत्वेन प्रयोक्तुं कुत्सितं प्रयासं कुर्वन्ति।
1: ये संसद का सत्र इस समय चल रहा है, सरकार ने हर मुद्दे पर सार्थक बहस करने की भी बात की है और कई बार अपनी बात को दोहराया भी है, मगर विपक्ष संसद में नहीं बल्कि सड़क पर मुद्दों का समाधान करने का मैं मानता हूं अनुचित प्रयास कर रहा है।
0: संसदी विपक्षेण कृताम् असंसदीय बाधामधिकृत्य रक्षामन्त्रिणा स्पष्टीकृतं यत् सर्वकारः सर्वस्मिन्नपि ज्वलन्त विषये सारगर्भयुतां विचार चर्चां कर्तुं सदैव सन्नद्धो वर्तते, किन्तु विपक्षः समस्यानां समाधानं संसद्भवनस्य अपेक्षया मार्गेषु कर्तुम् अनुचितं प्रयासं करोति। अद्य लोकसभायां रेलमन्त्री अश्विनी वैष्णवः अवोचत् यत् आधुनिक प्रौद्योगिक्या आधारभूत संरचनया समुन्नत रक्षणकार्यैः च रेलसुरक्षा अतीव सुदृढा विहिता। लोकसभायां लिखित उत्तराधारेण श्रीवैष्णवेन प्रतिपादितं यत् सुरक्षाकार्याणां व्ययः 13,2000 वर्षे 13,000 कोटिरूप्यकेभ्यः संवर्ध्य 1,20,000 कोटिरूप्यतोप्यधिकं सञ्जातम्। चीन ओपन बैडमिंटन प्रतिस्पर्धायां अद्यापराह्णे वारद्वयस्य ओलंपिक पदक विजेत्री पीवी सिंधुः स्वस्यैव देशस्य उन्नति हुड्डां 1:14, 9:21, 1:10 इत्यंकांतरालैः पराजित्य महिला एकलवर्गस्य राउंड ऑफ 32 स्पर्धां विजित्य द्वितीय चक्रं प्राविशत् इति वार्ताः।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలుంటాయి. ముందుగా ఫిట్నెస్ మంత్ర శీర్షికన వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా డాక్టర్ నవీన్ గారు అందించిన వివరాలు వింటారు.
3: నమస్తే శ్రోతలందరికీ, వెల్కమ్. ఈరోజు వరల్డ్ బ్రెయిన్ డే, జూలై 22, 2026. నేను మీ డాక్టర్ నవీన్, ఎండి, ఫిజిషియన్. ఈరోజే వరల్డ్ బ్రెయిన్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే, ఈ రోజున జూలై 22న కొన్ని సంవత్సరాల క్రితము వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ స్థాపితమైంది. సో ఆ రోజుకి పురస్కరించుకొని వరల్డ్ బ్రెయిన్ డే అని ప్రతి సంవత్సరం జూలై 22న అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. యాక్చువల్లీ వరల్డ్ బ్రెయిన్ డే ప్రతి సంవత్సరం ఒక స్లోగన్ ఇస్తూ ఉంటారు వరల్డ్ బ్రెయిన్ హెల్త్ కోసం. ఈసారి ఇచ్చింది ఏంటంటే బ్రెయిన్ హెల్త్ యాక్సెస్ ఫర్ ఆల్, అంటే మెదడు తాలూకా ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉండాలి. యాక్చువల్లీ ఈ బ్రెయిన్ హెల్త్ ఈజ్ బాడీ హెల్త్ అని చెప్పేసి, బ్రెయిన్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ హెల్త్ అన్నమాట. అవేర్నెస్ ఈ రోజున ఫిజిషియన్స్, న్యూరాలజిస్ట్, డాక్టర్స్, ఎన్జిఓస్ అందరూ దీని మీద ప్రత్యేకమైన శీర్షికలు చేస్తూ ఉంటారు, వెబినార్స్ చేస్తూ ఉంటారు, లెక్చర్స్ ఇస్తూ ఉంటారు, తర్వాత ఫ్రీ చెకప్స్ చేస్తూ ఉంటారు. సో దీని బ్రెయిన్ హెల్త్ కోసం మానవాళికి అందరికీ అవేర్నెస్ కల్పించడం కోసం ఇది చేస్తుంటారన్నమాట. సోషల్ మీడియాలో ఈ బ్రెయిన్ హెల్త్ కోసం అవేర్నెస్ పోస్ట్ పెట్టడం, మెసేజెస్ పెట్టడం ఇవన్నీ చేస్తుంటాం అన్నమాట. స్కూల్స్ లోని, కాలేజెస్ లోని బ్రెయిన్ హెల్త్ కి సంబంధించి స్టిగ్మాని దీన్ని పారదోలడానికి అవేర్నెస్ క్యాంపులు చేస్తుంటాం. మీ అందరికి తెలుసు ఫిట్స్ ఉండే పేషెంట్ ని కొద్దిగా స్టిగ్మా ఉంటుంది, అండ్ ఇంతే కాకుండా ఈ స్టిగ్మాని దూరం చేయడం కాకుండా ఫోకస్ అన్న ప్రివెన్షన్, బ్రెయిన్ డిసీజెస్ ని నివారించడానికి మనం ఏం చర్యలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్, రోజువారీ జీవితంలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే, డైట్ మితంగా తీసుకుంటూ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటూ డైలీ ఒక ఎగ్ తీసుకుంటూ ఫిష్ వాడుతూ, తర్వాత డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకుంటూ, బీపీని కంట్రోల్ చేసుకుంటూ, కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసుకుంటూ, డైలీ మోడరేట్ ఎక్సర్సైజ్ చేస్తూ, 1/2 hour వాకింగ్ చేస్తూ, 1.5 hours పాటు రెసిస్టెన్స్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ, ఇటువంటివన్నీ చేసుకుంటూ జనరల్ గా బ్రెయిన్ హెల్త్ స్ట్రోక్స్ రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా, డిజెనరేటివ్ డిసీజెస్ రాకుండా ఈ అన్నిటికీ దూరంగా ఉండడానికి మనకి అవకాశం కలుగుతుంది అన్నమాట. అంతేకాకుండా మన బ్రెయిన్ హెల్త్, బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉండడం కోసం కొత్త విషయాలు నేర్చుకోవటం, పజిల్స్ చేయటం, చెస్ ఆడటం, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ట్రై చేయడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయడంలోని

0: మన బ్రెయిన్ హెల్త్ యాక్టివ్ గా ఉండి బ్రెయిన్ తాలూకా యాక్టివ్ సెల్స్ ఉన్న కొద్ది బై ఏజ్ కొన్ని డెడ్ అయిపోతూ ఉంటాయి. వాటిని కొద్దిగా డిలే చేయొచ్చు, ఆపొచ్చు అనమాట. బ్రెయిన్ యాక్టివ్ గా డిమెన్షియా రాకుండా, మరుపు రాకుండా మనం పోస్ట్ పోన్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా డైలీ 6 to 8 hours మినిమమ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే డ్యూరింగ్ దిస్ రెస్ట్ బ్రెయిన్ మన బాడీ తాలూకా టాక్సిన్స్ ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలన్నమాట. అంతే బ్రెయిన్ కి బాగా ఉపయోగపడే ఫుడ్స్ తింటుంటే కూడా చాలా మంచిది అనమాట. నట్స్, ఫిష్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బెర్రీస్ ఇవన్నీ తింటే చాలా మంచిది. లెస్ షుగర్ అండ్ లెస్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వాటిని కూడా తగ్గించి తినాలన్నమాట. ప్రొటెక్ట్ అవర్ హెడ్ అనమాట. మన స్కల్ ని, మన బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. 2-wheelers రైడ్ చేసినప్పుడు, అడ్వెంచరస్ స్పోర్ట్స్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరిస్తే చాలా మంచిది. తద్వారా బ్రెయిన్ కి ఇంజరీస్ అవ్వు అనమాట. వరల్డ్ బ్రెయిన్ డే July 22, 2026 న బ్రెయిన్ హెల్త్ యాక్సెస్ ఫర్ ఆల్ అని చెప్పేసి మెదడు తాలూకా ఆరోగ్యం అందరికి అందుబాటులో ఉండాలని వరల్డ్ బ్రెయిన్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట.
1: మీరు ఇంతవరకు వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా డాక్టర్ నవీన్ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. అంతం చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

సాయం సమీరంలో తర్వాత అంశం వికాసం. వికాసం శీర్షికన బేటీ బచావో బేటీ పడావో గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రగతి పథంలో పయనిస్తున్న మన భారతదేశంలో రేపటి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత మనందరిది. ముఖ్యంగా బేటీ బచావో బేటీ పడావో పథకం కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, అదొక సామాజిక ఉద్యమం. ఒక ఆడపిల్లని చదివించడం అంటే ఒక కుటుంబాన్ని చదివించడమే కాదు, రెండు కుటుంబాలకు విజ్ఞానాన్ని వెలుగును అందించడమే, వివక్షను తొలగించి ఆడపిల్లలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ బేటీ బచావో బేటీ పడావో ప్రధాన ఉద్దేశం. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా ఉన్నత విద్యను అందించాలి, వారి కలను సాకారం చేసుకోవడానికి మనమే అండగా నిలవాలి. ఆడపిల్ల భారం అనే పాతకాలపు ఆలోచనలను వదిలి ఆడపిల్ల గర్వకారణం అనే భావనను పెంపొందించుకోవాలి. ఆడపిల్లల ఆరోగ్యం, వారి ఆత్మరక్షణపై వారికి అవగాహన కల్పించాలి. సమాజంలో వారి పట్ల గౌరవపూర్వకమైన వాతావరణాన్ని మనం నిర్మించుకోవాలి. ఈరోజు మన కళ్ళ ముందే ఒలింపిక్స్ పతకాలు సాధించిన క్రీడాకారణులు కావచ్చు, అంతరిక్షంలో దూసుకెళ్తున్న శాస్త్రవేత్తలు కావచ్చు, ప్రతి రంగంలోనూ ఆడపిల్లలు తమ సత్తా చాటుతున్నారు. వారికి కావలసింది కేవలం వివక్ష లేని వాతావరణం, ప్రోత్సాహం మాత్రమే. ఆడపిల్లలకు సమాన అవకాశాలు కల్పిద్దాం, వారు విద్యావంతులై స్వయం శక్తితో ఎదిగేలా ప్రోత్సహిద్దాం. ఎందుకంటే అభివృద్ధికి ఆడపిల్లల చదివే మొదటి మెట్టు. ఇవండి బేటీ బచావో బేటీ పడావో అంశంలోని కొన్ని వివరాలు. ఇప్పుడు ఒక మరొక చిత్రగీతం విందాం. ఎలా చెప్పను చిత్రం నుండి చిత్ర పాడిన పాట.

సాయం సమీరంలో తర్వాత అంశం ప్రేరణ. జీవితంలో పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పేదరికం కాళ్ళకి బేడీలు వేసినప్పుడు, వాటిని లెక్క చేయకుండా తన కష్టంతో అదృష్టాన్ని తలక్రిందులు చేసిన కొందరి సాహస గాథలు మనకి ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయి. అలాంటి స్ఫూర్తినిచ్చే ఒక కథని ఇప్పుడు తెలుసుకుందాం. కేరళ రాష్ట్రం ఎర్నాకులం ప్రాంతానికి చెందిన ఎస్ గోపదీప్ అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. తండ్రి చిన్నపాటి దినసరి కూలీ, తల్లి గృహిణి. కనీసం పూట గడవడమే కష్టమైన పరిస్థితుల్లో ఆ కుర్రాడు పెరిగాడు. చదువుకోవడానికి సరైన పుస్తకాలు లేవు. ఎన్నోసార్లు ఆకలితోనే నిద్రపోయాడు. అయినా సరే ఆయన లక్ష్యం మాత్రం ఉన్నతమైనది. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యాడు. కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు లేకపోయినా ఇంటర్నెట్ను ఉపయోగించుకుంటూ స్వయంగా కష్టపడి చదివాడు. మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. ఆర్థిక ఇబ్బందులు మరింత చుట్టుముట్టాయి. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మూడో ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించి నేడు ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యాడు. గోపదీప్ లాంటి యువకులు మనకు ఒకటే నిరూపిస్తున్నారు, మన పుట్టుక ఎలాగున్నా మన గమ్యాన్ని మనమే నిర్ణయించుకోవచ్చు. జీవితంలో అడ్డంకులు ఎన్నో రావచ్చు, కానీ వాటిని చూసి వెనుగడు వేయకుండా ముందుకు సాగడమే నిజమైన విజయం. ఇప్పుడు ఒక

సాయం సమీరంలో చివరి అంశం వ్యక్తిత్వం. ఇందులో ఓపిక జీవితాన్ని గెలిపించే నిజమైన ఆయుధం అని తెలుసుకుందాం. మన ప్రయాణంలో మనం ఎక్కడికి వెళ్తున్నామన్నది ఎంత ముఖ్యమో, ఆ ప్రయాణంలో మన ప్రవర్తన ఎలా ఉందన్నది అంతకంటే ముఖ్యం. ఉరుకుల పరుగుల ఈ ఆధునిక జీవితంలో మనందరి దగ్గర లేనిది ఏదైనా ఉందంటే అదే ఓపిక. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 2 నిమిషాలు ఆగలేం. ఆన్లైన్లో వీడియో లోడింగ్ 1 సెకను ఆలస్యమైతే చాలు, చిరాకు పడిపోతాం. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించ

చండి, ఓపిక లేకపోవడం వల్ల మనం ఎంతమందితో సంబంధాలను కోల్పోతున్నాం, ఎంత ప్రశాంతతను పోగొట్టుకుంటున్నాం. వ్యక్తిత్వ వికాసంలో పేషెన్స్ అనగా ఓపిక ఒక అద్భుతమైన గుణం. పెద్దలు అంటారు కదా, కోపం వచ్చినప్పుడు ఒక క్షణం ఆగు, ప్రమాదం తప్పిపోతుంది. అదే భయం వేసినప్పుడు ఒక్క క్షణం ధైర్యం తెచ్చుకో, విజయం నీవెంటే వస్తుంది అని. ఎదుటివారు ఏదైనా తప్పుగా మాట్లాడినప్పుడు వెంటనే స్పందించకుండా కాస్త ఆలోచించి మాట్లాడటమే నిజమైన పరిణతి. ఆఫీసులో కానీ ఇంట్లో కానీ మనకంటే చిన్నవారితో లేదా మన కింద పనిచేసే వారితో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా వారి సమస్యను వింటే చాలు, సగానికి పైగా సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. ఓపిక అనేది బలహీనత కాదు, అది మనసు యొక్క నిజమైన బలం, సంస్కారానికి నిలువెత్తు రూపం. చాలామంది అనుకుంటారు కోపంతో గొడవ పడితేనే మన శక్తి ఏంటో తెలుస్తుందని. కానీ నిజమైన విజేతలు ఎప్పుడూ అత్యవసర పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోరు. ఓపికతో కూడిన ప్రవర్తనే సమాజంలో మనపై అందరికీ ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఇవండి సాయం సమీరంలో కొన్ని అంశాలలోని వివరాలు. ఇప్పుడు మరొక చిత్రగీతం విందాం. రోబో చిత్రం నుండి విజయ్ ప్రకాష్, శ్రేయ ఘోషల్ పాడిన పాట.

మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ రాత్రి ప్రసారంలో 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉత్తర కోస్తాలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో చెరుకు సాగులో జాగ్రత్తల గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు డాక్టర్ సిహెచ్ ముకుందరావు గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో రొయ్యల పెంపకంలో చెరువుల తయారీ, పిల్లల ఎంపికలో జాగ్రత్తల గురించి ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి 8:00 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక, 8:15 ఈరోజు పార్లమెంటులో జరిగే కార్యక్రమాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో రేపు 6:00 దేశభక్తి గీతం భరతమాతకు వందనం బృందగానం వింటారు. రచన శ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ కరావలంబ స్తోత్రం ప్రసారమవుతుంది. 6:30 చింతన వ్యాఖ్యానం డాక్టర్ పి స్వప్న హైందవి. 6:35 పొలం పనుల కార్యక్రమంలో పశుగ్రాసం కొరత అధిగమించే మార్గాలు అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమీరాల్లో ముందుగా నేటి మాట శీర్షికన భారత జాతీయ నేత బాలగంగాధర్ తిలక్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ గార్ల జయంతి సందర్భంగా వారిరువురి జీవిత విశేషాలు వింటారు. తర్వాత తిరిగొచ్చిన సంస్కారం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ కెవివి సత్యప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. అనంతరం పుష్పాంజలి సమాచారవాణి ఉంటాయి. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ వింటారు. విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంత కుమారి గారి శ్రీ పురంధరదాస కీర్తనలు ప్రసారమవుతాయి. 8:59 జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ఆచార్య పి బాబీ వర్ధన్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 9:20 పాటల పల్లకి, 10:00 జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:25 పాటల పల్లకి, 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 1:33 ముత్యాల ముంగేళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో పోషక లోపాల నివారణలో చిరుధాన్యాల పాత్ర అంశం గురించి విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టిఎస్ఎస్కే పాత్రో గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 2:31 జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి వీర్నాల పద్మావతి బృందం ఉత్తర అభిమన్యుల కళ్యాణం బుర్రకథ వింటారు. వంతలు శ్రీ వై గోపిసాయి, శ్రీ వి రాజు. ఇక సాయంత్రి ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, చదివిన వారు బి రాజు. 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన గురించి కొన్ని వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం ఉంటాయి సాయం.

మీరంలో 7:15 పల్లె సిమ్ములు వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాధారపు చెరకు సాగులో అధిక దిగుబడులకు సూచనలు అంశం గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రవిబాబు గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో నూనె గింజల పంటల్లో అధిక దిగుబడులకు యాజమాన్య పద్ధతుల గురించి ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్, 8:15 రేపు పార్లమెంట్లో జరిగే కార్యక్రమాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. నీటితో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యల పట్ల సహానుభూతుందని, ప్రతి సమస్య గురించి ఆలకిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పిల్లలతో సహా అందరికీ సురక్షితమైన, జవాబుదారీతనం కలిగిన ఇంటర్నెట్ వ్యవస్థను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు మహిళల సింగిల్స్ రెండో రౌండ్కి చేరుకున్నారు. నీట్ ప్రశ్నపత్ర లీకేజ్తో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటలకు రెండోసారి వాయిదా పడ్డ తర్వాత లోక్సభ సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు నీట్ సమస్యపై మరోసారి నినాదాలు చేశాయి. గందరగోళం మధ్య వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేస్తూ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మహిళా ఎంపీలను లక్ష్యంగా చేసుకుని కళ్యాణ్ బెనర్జీ అభ్యంతరకరమైన, పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆ విషయాన్ని అధికారికంగా సభ దృష్టికి తీసుకొచ్చామని స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెనేటి తెలియజేశారు. ఈ సంఘటన అభ్యంతరకరమైందని, సభ గౌరవ మర్యాదలకు విరుద్ధమని ఆయన అభివర్ణించారు.
1: శ్రీ కళ్యాణ్ బెనర్జీ నే హమారి మహిళా సాంసదో కే సాథ్ అసంసదీయ భాషా ఏవం అసంసదీయ టిప్పణియా కీ హై, జిస్కి లిఖిత శికాయత్ మాననీయ అధ్యక్ష జీ కో ప్రాప్త హువా హై, యే సదన్ కీ గరిమా కే విరుద్ధ హై.
0: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మూజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందింది. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నపత్రం కేటాయింపు చేపట్టడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు పేపర్ లీక్, విద్యార్థి నిరసన సమస్యను ప్రస్తావించారు. సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు ముందు వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం 12 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు పేపర్ లీక్ సమస్యపై ప్రతిపక్షాలు మరోసారి నిరసన తెలియజేశాయి. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా మళ్లీ ప్రతిపక్షాలను కోరారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ఆయన సభలో స్పష్టంగా చెప్పారు. అయితే ఏ చర్చ అయినప్పటికీ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని ఆయన అన్నారు.
2: सरकार नी पेपर लीक का चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है. माननीय स्पीकर महोदय, सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए.
0: సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 3వ వాయిదా అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ తదితర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు నిరసన కొనసాగించాయి. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, సభ నిర్వహణలో ప్రతిపక్షాలు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కోరారు. కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులు విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆలపించారు. కాంగ్రెస్ పార్టీ ముందు చర్చకు సుముఖత వ్యక్తం చేసి ఆ విషయాన్ని చైర్మన్ కు తెలియజేసిందని, ఇప్పుడు కొత్త షరతులు ప్రవేశపెట్టి కొత్త అంశాలు లేవనెత్తుతూ చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని రిజిజు ఆరోపించారు. గందరగోళం మధ్య డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. ఉదయం

0: పదకొండు గంటలకు రాజ్యసభ ప్రారంభమైనప్పుడు సిక్కింలోని ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల చైర్మన్ సిపి రాధాకృష్ణన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేస్తూ యువజనుల మనోభావాలు ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సహానుభూతితో వ్యవహరిస్తోందని, విద్యార్థులు ప్రస్తావించే ప్రతి అంశాన్ని వినడానికి పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, సోమవారం నాడు పార్లమెంట్ వైపు మార్చి చేస్తున్న నిరసనకారులపై విపరీతమైన బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై ఎటువంటి వాస్తవం లేదని అన్నారు.
1: यह अत्यंत दुर्भाग्यपूर्ण है कि हमारे देश के छात्रों और नौजवानों को कुछ लोग अपने राजनीतिक स्वार्थों की पूर्ति के लिए एक राजनीतिक औजार के रूप में इस्तेमाल करने का प्रयास कर रहे हैं. प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार विद्यार्थियों और नौजवानों की आकांक्षाओं को पूरा करने और उनके कल्याण के प्रति पूरी तरह से प्रतिबद्ध है. हमारे छात्रों की हर चिंता को सुनना, उसका समाधान करना, यह हम सबकी जिम्मेदारी.
0: బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసుల నుంచి ఢిల్లీ హైకోర్టు ఈరోజు వివరణ కోరింది. 4 వారాల గడువిచ్చింది. ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో ప్రాణనష్టం సంభవించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వాదనలను ఫేక్ అని పేర్కొంటూ నిరసనల సమయంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఢిల్లీ పోలీసులు ధృవీకరించినట్లు తెలియజేసింది. నీట్ పేపర్ లీక్ రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో రాజ్భవన్ ముట్టడికి పిలుపునివ్వగా బీజేపీ గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో హైదరాబాద్ మధ్య ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ నాంపల్లి వద్ద ఇరుపక్షాల గ్రూపులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఉద్రిక్తతను అదుపు చేసే యత్నంలో రాష్ట నాయకులు మహేష్ కుమార్ గౌడ్, రామచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలతో సహా వినియోగదారులందరికీ సురక్షితమైన, నమ్మదగిన, బాధ్యతాయుతమైన ఇంటర్నెట్ అందించడమే ప్రభుత్వ విధానాల లక్ష్యమని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈరోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ డిజిటల్ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ను నియంత్రించేందుకు చట్టపరమైన ఒక ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేస్తూ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అమలు చేశామని చెప్పారు. ఈ చట్టం పిల్లల ఆన్లైన్ గోప్యతను రక్షించడానికి ఒక చట్టపరమైన వ్యవస్థను అందిస్తుందని ఆయన చెప్పారు. పిల్లల వ్యక్తిగత వివరాలను ప్రాసెస్ చేసేందుకు తల్లిదండ్రుల సమ్మతినేది తప్పనిసరి చేస్తుందని, అలాగే ట్రాకింగ్, ప్రవర్తన పర్యవేక్షణ లేదా పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనల వంటి వారి శ్రేయస్సుకు హాని కలిగించే పద్ధతులను నిషేధిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఆధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాలు, మెరుగైన నిర్వహణ ద్వారా రైలు భద్రతను బలోపేతం చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభలో చెప్పారు. భద్రతా సంబంధిత కార్యకలాపాలపై 2013-14 పెట్టిన ఖర్చు సుమారు 39,000 కోట్ల రూపాయల నుంచి 2026-27 నాటికి 120,000 కోట్ల రూపాయలకు పెరిగిందని వైష్ణవ్ తెలియజేశారు. లోకో పైలట్ల అప్రమత్తతను మెరుగుపరిచేందుకు అన్ని లోకోమోటివ్లను విజిలెన్స్ కంట్రోల్ డివైజెస్తో అనుసంధానం చేసినట్లు కూడా ఆయన చెప్పారు. న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా జిల్లా జ్యుడిషియల్ న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు ఏకరీతిగా పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారిస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి మోహన సభ్యులుగా ఉన్నారు. జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో లాల్ చౌక్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఈరోజు ఒక పోలీసు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన పోలీసుకు నివాళులర్పించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. సిక్కింలోని నామ్చీ జిల్లా సమర్దుంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం లోపల గాలింపు బృందాలు మరో 8 మృతదేహాలను గుర్తించాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ మృతదేహాలను బయటకు తీయడం సాధ్యకాలేదు. దృగ్గోచరిత సరిగ్గా లేని కారణంగానూ, మీథేన్ గ్యాస్ లీకేజ్ కారణంగానూ సహాయ రక్షణ చర్యలు సవాలుగా మారాయని అధికారులు తెలియజేశారు. ఇంతవరకు ఈ ప్రమాదంలో 13 మృతదేహాలను వెలికితీశారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భాగంగా చాంగ్జౌలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు మన దేశానికే చెందిన ఉన్నతి హుదాను ఓడించి 2వ రౌండ్లోకి దూసుకెళ్ళారు.

0: ఎల్లరూ పురుషుల సింగిల్స్లో ఆయుష్ శెట్టి, ఇండోనేషియాకు చెందిన ప్రపంచ 11వ ర్యాంక్ క్రీడాకారుడు ఆల్వీ ఫర్హాన్ నుంచి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. నీటితో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యల పట్ల సహానుభూతుందని, ప్రతి సమస్య గురించి ఆలకిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పిల్లలతో సహా అందరికీ సురక్షితమైన, జవాబుదారీతనం కలిగిన ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పివి సింధు మహిళల సింగిల్స్ 2వ రౌండ్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
5: PM जय अब गरीबों की जय बन गई है.
6: देश

0: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉత్తర కోస్తాలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో చెరుకు సాగులో జాగ్రత్తల గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు డాక్టర్ సిహెచ్ ముకుందరావు గారి ప్రసంగం వింటారు.
1: ఉత్తర కోస్తాలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో చెరుకు సాగులో చేపట్టవలసిన జాగ్రత్తలు. ప్రస్తుతం మన రాష్ట్రంలో చెరుకు సాగు పరిస్థితి గణనీయంగా తగ్గిపోయింది. చక్కెర కర్మాగారాలు కూడా గణనీయంగా పడిపోయాయి. ఒకప్పటి రాష్ట్రంలో మొత్తం చక్కెర కర్మాగారాలు 14 నుండి 15 కర్మాగారాలు కాగా, ఇప్పటి పరిస్థితుల్లో 3 చక్కెర కర్మాగారాలు మాత్రమే అతి కష్టంగా నిర్వహించబడుతున్నాయి. అవి మన ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నట్టు సంకిలి చక్కెర ఫ్యాక్టరీ, ఆంధ్ర ప్రాంతానికి ఉయ్యూరులో ఉన్న కేసీపీ చక్కెర కర్మాగారం, చిత్తూరు రాయలసీమకు ఎస్ఎన్జే చక్కెర కర్మాగారాలు మాత్రమే ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యమైనటువంటి నీటి ఎద్దడి, నీటి ముంపు మరియు నూతన చీడపీడల సమస్యలను పరిగణలోకి తీసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. వాటి యాజమాన్యానికి తీసుకోవలసిన జాగ్రత్తలు: ముందుగా ప్రకృతి వైపరీత్యంగా చెరుకు పంటపై నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఎల్నినో ప్రభావం. సాధారణంగా చెరుకు పంట కాలపరిమితిలో సుమారు 3000 మిల్లీమీటర్లకు పైబడి నీటి అవసరత ఉన్నట్లుగా తెలియజేస్తున్నాయి. చెరుకు పంట సంవత్సర కాల పంట, 10 నుండి 12 నెలల కాలవ్యవధి దీని వయసుగా చెప్పవచ్చు. నీటి అవసరత వివిధ దశలో వివిధ రకాలుగా ఉంటుంది. దీనిపై నేల స్వభావం మరియు వాతావరణ పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది. ముఖ్యంగా నేలలోని కార్బన్ శాతం కూడా నీటి తడులపై ప్రభావం చూపుతుంది. పంట వయసు నాటిన 45 రోజులకు పంట మొదటి దశ మొలక దశగా చెప్పుకుంటారు. దీన్ని నీటి ఎద్దడి ప్రభావం వలన ఈ దశలో మొలక చనిపోతుంది. నీటి తడుల యాజమాన్యం జీవతడి చెరుకు నాటిన 7 నుంచి

10 రోజులకు అవసరత ఉంటుంది. పంట వయసు 45 నుండి 120 రోజుల నుంచి 150 రోజుల కాలపరిమితికి ఈ దశను పిలక దశగా చెప్పుకుంటారు. నీటి ఎద్దడి ప్రభావం కారణంగా ఈ దశలో పిలకలు పుట్టవు, పుట్టిన పిలకలు నశిస్తాయి. ఈ దశలో నీటి తడుల యాజమాన్యం చెప్పినప్పుడు నల్ల నేలలో 10 నుండి 15 రోజులకు ఒక తడి, ఎర్ర నేలలో వారం రోజులకు ఒక తడి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఇక మూడో దశ పంట వయసు 250 నుండి 360 రోజులకు పక్వ దశగా చెప్పుకుంటారు. నీటి ఎద్దడి ప్రభావం కారణంగా రసనాణ్యత మరియు చక్కెర శాతం క్షీణిస్తుంది. ఈ దశలో నీటి తడుల యాజమాన్యం నల్ల నేలలో 3 వారాలకు ఒక తడి, ఎర్ర నేలలో 2 వారాలకు ఒక తడి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. సాధారణంగా వేసవకాలం మొదలయ్యేసరికి చెరుకు పంట ఎంత ముదురు పైరు అయితే అంత మంచిది. ఈ పరిస్థితుల్లో చెరుకు పైరును వేసవిలో అధిక వేడిమి వడగాళ్లకు తట్టుకునే విధంగా తోటల పెంపకంలోనూ యాజమాన్య పద్ధతుల్లోనూ కొన్ని మెళకువలు పాటించాలి. ఉదాహరణకు చెరుకు పంటపై నీటి ఎద్దడి ప్రభావాన్ని మనం చెప్పుకున్నప్పుడు మొక్కల్లో పెరుగుదల ఉండదు. దీని కారణంగా పైరు ఎత్తు, ఆకులు విస్తీర్ణం, పిలకల సంఖ్య గణనీయంగా పడిపోతాయి. ఆకులు పసుపు రంగుకు మారి ముడుచుకుపోయి వలయాకారంలోకి మారతాయి. నీటి ఎద్దడికి లోనైన చెరుకు తోటల్లో చెరుకు గానుగాడుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ముఖ్యంగా చెరుకు గడల కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. దీని కారణంగా చెరుకు గడల పొడవు తగ్గుతుంది. చెరుకు దిగుబడి రసనాణ్యత పడిపోతుంది. నీటి ఎద్దడి వలన పంట బలహీనపడి దాని కారణంగా చీడపీడలు ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంది. సాధారణంగా చెరుకు పంట కాలంలో పిలకలు తొలగే దశ నీటి ఎద్దడికి చాలా సున్నితమైనది. ఈ దశలో చెరుకు గానుగాడుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది. దీనికి తోడు ఈ దశ సాధారణంగా వేసవకాలంలో ఏకీభవిస్తుంది. ఎందుకనగా మన రాష్ట్రంలో వరి కోసిన తర్వాత జనవరి నుండి చెరుకు నాట్లు మొదలు పెడతారు. కాబట్టి వేసవి నీటి ఎద్దడిని తట్టుకునే విధంగా చెరుకు పంటలో యాజమాన్య చర్యలు చేపట్టాలి. వాటిలో భాగంగా నీటి ఎద్దడి మరియు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు ముందుగా పరిమిత నీటి వనరులతో చెరుకు సాగు చేయదలిచినప్పుడు పంటకాలంలో నీటి ఎద్దడి ఏర్పడుతుందనుకున్నప్పుడు చెరుకులో నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. అవి ఉదాహరణకు కో 72 19, 87A 298, కో 78 05, 85R 186, కో 86 032, 2001A 63, 97A 85, 2003B 46, 98A 163, కోటి 8201, 2000A 225, 2009A 107, 2009A 252, 2006A 223 మరియు 2014A 142 మొదలగునవి. చెరుకు సాగు చేసే రైతులు లోతు దుక్కు చేసుకోవాలి. నేల దుక్కిలో లేదా చెరుకు చాలలో ఎకరాకు 10 టన్నులకు తగ్గకుండా బాగా మాగిన పశువుల ఎరువు లేదా ఎకరానికి 4 నుండి 5 టన్నుల చెరుకు మట్టిని వాడుకోవాలి. దీని కారణంగా నేలలో కార్బన్ శాతం పెరిగి నేలలో తేమను 20 రెట్లు అధికంగా బరువు విధానంగా అదిమి పట్టుకునే శక్తినిస్తుంది. వర్మీ కంపోస్టు మరియు పచ్చిరొట్ట ఎరువుల వాడకం కూడా నేలలో తేమను సంరక్షిస్తాయి. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చెరుకు పంట పెంచదలిచిన రైతు సోదరులు నవంబర్ డిసెంబర్ మాసాంతానికి చెరుకు నాటితే నీటి ఎద్దడి వేసవిలో ఏర్పడక మునిపే చెరుకు తోట నుండి మంచి పిలకలు తొడిగి నీటి ఎద్దడి నష్టాన్ని కొంతవరకు తట్టుకుంటుంది. చెరుకు ముచ్చలు నాటే ముందు చెరుకు ముచ్చలను 10% సున్నద్రావంలో ముంచి నాటుకుంటే చెరుకు పైరులో మొలక శాతం పెరిగి నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి చెరుకు పంటకు పెరుగుతుంది. దీని ద్వారా చెరుకు మొలక దశలో మరియు పిలక దశలో నీటి ఎద్దడి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. చెరుకు ముచ్చలను లోతైన బోదుల్లో నాటినప్పుడు చెరుకు ముచ్చల వేర్లు నేలలోని లోతు పొరలోనికి చొచ్చుకొని పోయి తేమను సంగ్రహించి నీటి ఎద్దడి వలన మొక్కలు పిలకలు వాడకుండా ఉంటుంది. సాధారణంగా చెరుకులో బోదలకు మధ్య దూరం 80 నుండి 90 సెంటీమీటర్లుగా ఉంచుతారు. నీటి ఎద్దడి ప్రాంతంలో 60 నుండి 70 సెంటీమీటర్ల దూరంలో నాటితే నీటి ఎద్దడి కారణంగా పిలకలు తక్కువగా పుట్టిన తోటలు మరియు నరికే సమయానికి చెరుకు గానుగాడు గడల సంఖ్య నిర్దిష్టంగా ఉండడానికి ఆస్కారం ఉంది. వేసవికాలంలో చెరుకు తోటలకు నీరు పారించలేనప్పుడు ఎరువుల యాజమాన్యంలో చాలా జాగ్రత్త వహించాలి. ప్రత్యేకంగా నత్రజనిని యూరియా రూపంలో అందించినప్పుడు వేసవిలో తీవ్రమైన ఉష్ణోగ్రత వేడి

గాల్పులకు ఆకుల చివరలు ఎండిపోతాయి, పెరుగుదల క్షీణిస్తుంది. అటువంటి ఆకులు తిరిగి పెరగడానికి కొంతకాలం పడుతుంది. కాబట్టి వేసవిలో నీరు తగినంత పెట్టలేని చెరుకు తోటలకు యూరియా వాడకాన్ని తొలకరి వర్షాలకు నాటిన 120 నుండి 150 రోజుల లోపుగా వాడుకోవాలి. నీటి ఎద్దడి ప్రాంతంలో సిఫార్సు చేసిన పొటాష్ ఎరువును 2 సమభాగాలుగా చేసి సగభాగం ఆఖరి దిక్కులోను, మిగిలిన సగభాగాన్ని వేసవికి ముందు ఇచ్చే తడితో వేసుకుంటే కొంతవరకు మన నష్టాన్ని తగ్గించుకోవచ్చు. చెరుకు చాలలో వేసవికి ముందు ఇచ్చే తడులకు ముందుగా చెరుకు చాళ్ళ మధ్య అంతర్కృషి చేసి నీటి తడులు పెట్టుకున్నట్టయితే నేల లోపల పొరలోనికి నీరు ఇంకి నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి చెరుకు తోటలకు పెరుగుతుంది. చెరుకు నాటిన తరువాత 3 నుండి 30 రోజుల మధ్యకాలంలో చెరుకు చాళ్ళ మధ్య ఎకరానికి 1.3 టన్నుల చొప్పున చెరుకు చెత్తను కప్పుకున్నట్టయితే నేలలో తేమ సంరక్షింపబడుతుంది, కలుపు బారిన పడకుండా చెరుకు పంటను కాపాడుతుంది. అంతేకాకుండా మనం వేసుకున్న చెత్త తదుపరి కాలంలో సేంద్రియ ఎరువుగా ఉపయోగపడి మొక్కకి మంచి సత్తువునివ్వడానికి ఆస్కారం ఉంది. ఈ చెరుకు చెత్త వినియోగం వలన 40% నీరు ఆదా అవుతుంది. అదనంగా ఎకరానికి 4 నుంచి 5 టన్నుల చెరుకు దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. పరిమిత నీటి వనరుల ప్రాంతంలో చెరుకు సాగు చేస్తున్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఒక తడికి సరిపడా నీరు ఉన్నట్లయితే 30 రోజులకు, 2 తడులకు సరిపడా నీరు ఉన్నట్టయితే చెరుకు నాటిన 30 రోజులకు మరియు 60 రోజులకు 2 తడులు ఇచ్చుకుంటే పంట ఏపుగా పెరుగుతుంది. నీటి ఎద్దడి ప్రాంతంలో నీటి తడుల లభ్యత కష్టతరం అయినప్పుడు ఎరువుల యాజమాన్యంలో భాగంగా పిచికారీ అన్నది పోషక పిచికారీ చేసినప్పుడు 2.5% యూరియా మరియు 2.5% మ్యూరేటా పొటాషియం కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే నీటి ఎద్దడి నష్టాన్ని కొంతవరకు నివారించుకోవడానికి ఆస్కారం ఉంది. పరిమిత నీటి ప్రాంతంలో చాలు విడిచి చాలుకు నీరు పారించి 2వ తడికి మొదటిచ్చిన చాలుకు విడిచి వేరొక చాలుకు తడి ఇచ్చుకోవడం వలన నీటి ఎద్దడి కారణంగా చెరుకు పంట నష్టపడకుండా జాగ్రత్త పడవచ్చు. నీటి ఎద్దడి కారణంగా చెరుకు తోటలకు పేక పురుగు, ఎర్రనల్లి మరియు పులుసు పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. కావున సకాలంలో తోటలపై నిఘా ఉంచి సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే నీటి ఎద్దడి కారణంగా ఈ చీడపీడలు కలిగే నష్టాన్ని మనం నివారించుకోవచ్చు. చివరిగా ఖర్చుతో కూడిందైనా తక్కువ నీటి వనరులు ఉన్న చోట డ్రిప్ పద్ధతి ద్వారా నీటి సద్వినియోగం పరచుకోవచ్చు. చెరుకు తోటలో డ్రిప్ వినియోగం వల్ల 20% నీరు ఆదా అయ్యి మరియు 20% దిగుబడులు పెరుగుతున్నట్లుగా పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి. ఈ ఉదహరించిన ప్రత్యామ్నాయ చెరుకు యాజమాన్య పద్ధతులు పాటించి ప్రకృతి వైపరీత్యాల పరిస్థితుల్లో చెరుకు తోటలు నీటి ఎద్దడి గురికాకుండా చూసుకొని చెరుకులో మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంది. 2వ ప్రకృతి వైపరీత్యంగా నీటి ముంపు మనం ఉత్తర కోస్తాలో చూసుకున్నట్టయితే తుఫాన్లు వీటి కారణంగా చెరుకు పంట నీటి ములిగే ఆస్కారం ఉంది. కాబట్టి వర్షాకాలంలో కురిసే బలమైన వర్షాలు వేగంగా వీచే గాలుల వల్ల ఎదిగిన తోటలు వేరువేరు స్థాయిల్లో పడిపోతుంటాయి. పడిపోయిన చెరుకులు భూమిని అంటిపెట్టుకోవడం వలన కణుపుల వద్ద వేర్లు ఏర్పడి సుమారు 8 నుండి 10 కణుపుల వరకు వేర్లు ఏర్పడితే రసంలో 5% గణనీయంగా తగ్గుతున్నట్టుగా పరిశోధనల ఫలితాలు చెబుతున్నాయి. పడిపోయిన తోటల్లో చెరుకు రసంలో తక్కువ జాతి పంచదార అంటే గ్లూకోజ్ హెచ్చుగా ఉండడం వలన పంచదార మరియు బెల్లం దిగుబడులు తగ్గుతాయి. చెరుకు రసంలో 5% నిటారుగా ఉన్న చెరుకు తోటల రసంలోని 5% కన్నా 4% తగ్గుతున్నట్టుగా పరిశోధన ఫలితాల్లో తెలియజేస్తున్నారు. చెరుకు గడలు విరుగుతాయి, దీని కారణంగా చచ్చుకర్రలు గడలు శాతం పెరుగుతాయి. తోట నాటే ముందు 15 మీటర్లకు ఒక లోతైన 50 నుంచి 70 సెంటీమీటర్ల ఊటకాలను బోదిలకు అడ్డంగా ఏర్పాటు చేసుకుని మురుగునీటిని బయటికి తీసివేయాలి. ఎర్రకుళ్ళు తగులను తట్టుకునే రకాలను ప్రధానంగా ఎన్నుకోవాలి. వీటిలో భాగంగా 86V46 కోటి 8 82 01, KA 7602 98A 163, 2003V46 97A 85, 2000A 225, 2006A 223 మరియు 2014A 142. పూతక రాణి లేకపోతే తక్కువగా పూచే రకాలు నాటుకోవాలి. ఉదాహరణకు KO 6907 86V 96 88A 189 87A 146 KO 8 82 01 87A 298 మరియు 97A 85 వంటి రకాలను ఎంచుకోవాలి. నీటి ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో చెరుకును సాధారణ నాట్ల కన్నా వీలైనంత తొందరగా అంటే 15 ఫిబ్రవరి లోపు నాటుకోవాలి.

ముందుగా నాట్లు వేయడం వలన పైరు వర్షాకాలం వచ్చేసరికి బాగా ఏపుగా పెరిగి నీటి ముంపు పరిస్థితులను తట్టుకుంటుంది. నీటి ముంపు గురయ్యే భూముల్లో నాటిన చెరుకు తోటలకు సిఫార్సు చేసిన నత్రజని 2 సమభాగాల్లో 30 మరియు 60 రోజుల్లో వేయాలి. వీలైనంత వరకు ఎరువులను 60 రోజుల లోపున వాడుకోవాలి. నీటి ముంపు గురైన తోటల్లో పొలంలో నీటిని తీసివేసి ఎకరానికి 50 కిలోల యూరియా మరియు 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం మొక్కకు వేళ్ళు దగ్గర గుంతలు తీసి అదనంగా వేసుకున్నట్టయితే నీటి ముంపు కారణంగా ఏర్పడే నష్టాన్ని చెరుకు తోటల నుండి తప్పించవచ్చు. ఇక పోషక పిచికారి చేయదలిసి వస్తే లీటర్ నీటికి 25 గ్రాముల యూరియా మరియు 25 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై పిచికారీ చేసుకోవాలి. పైరు బాగా ఎదిగిన కొద్దీ తోట పడిపోకుండా ఉండేందుకు మొక్క మొదళ్లకు మట్టిని నాటిన 100 రోజుల్లోపు ఎగదోయడం వలన వర్షాకాలంలో కురిసే అధిక వర్షాలకు వీచే గాలులకు పైరు పడిపోకుండా ఉండేందుకు వీలవుతుంది. జడచుట్లు వేయడం వలన పైరు పడిపోకుండా చేయవచ్చు. పైరు ఎదుగుదలను బట్టి కనీసం 2 లేక 3 చుట్లు చివరి 8 ఆకులను వదిలి జడచుట్లు వేసుకోవాలి. వర్షాకాలంలో తెల్లనల్లి ఎక్కువగా ఉండే ఉధృతిని బట్టి నివారణకు క్లోరిపైరిపాస్ లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు చొప్పున 2 సార్లు 15 రోజుల వ్యవధిలో ఆకు అడుగు భాగం తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. మురుగునీరు తీసిన తర్వాత నేల స్వభావాన్ని బట్టి తేలికగా దగ్గర దగ్గర తడులు పెడితే చెరుకు మొక్క తిరిగి కొత్త వేళ్ళను తొడిగి నీటిని తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఫ్యాక్టరీలు పనిచేయడం ప్రారంభించిన వెంటనే నీటి ముంపు గురైన తోటల నుండి చెరుకు మిల్లులకు ముందుగా సరఫరా చేయాలి. ఆలస్యం చేసిన దిగుబడులు రసనాణ్యత తగ్గుతాయి. వర్షాకాలంలో నీటి ముంపుకు లోనైన మొక్క తోటలను తీసిన తర్వాత కార్చి చేయడం ఎంత ముందుగా వీలైతే అంత ముందుగా 15 లోపుగా కార్చి చేసుకోవాలి. ఇక చెరుకు పంటపై ప్రకృతి వైపరీత్యంగా తీసుకోవలసిన 3వ సమస్యగా నూతన కీటక సమస్యలు మరియు తెగుళ్ళ సమస్యలు. ముందుగా కీటక సమస్యను చెప్పుకున్నట్లయితే తెల్ల పేను ఊలియఫిడ్ అని అంటారు. ఈ పురుగు యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన తెలుపు పసుపు వర్ణం మిళితమైన మచ్చలు ఏర్పడతాయి. మొదట అంచుల తర్వాత మొత్తం ఆకులు క్రమేపీ ఎండిపోతాయి. ఈ పురుగులు విసర్జించిన తీయని జిగట పదార్థం క్రిందనున్న ఆకులు పైభాగాన పడి దాని మీద సూది మూళ్ళనే నల్లని శిలీంధ్రం పెరిగి ఆకు మసిపారుతుంది. పురుగు ఉధృతంగా ఉన్నప్పుడు చెరుకు దిగుబడి 20% వరకు, పంచదార దిగుబడులు 24% వరకు తగ్గుతాయని పరిశోధన ప్రబంధాలు చెబుతున్నాయి. ఈ పురుగు గాలి ద్వారా 1.5 నుండి 2 కిలోమీటర్ల దూరం వరకు వ్యాప్తి చెందగలదని గుర్తించడం జరిగింది. విత్తనాన్ని ఆరోగ్యవంతమైన తోటల నుండి సేకరించాలి. సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని ఎరువులు వాడాలి. పురుగు ఆశించిన ఆకులను తీసి తగలబెట్టాలి. పురుగు ఆశించిన తోటల నుండి చెరుకు తోటను ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు. నీటికి మోనోకోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమీథియోట్ 1.7 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఇమిడాక్లోపిడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సిజన్ లీటర్ నీటి కలిపి ఆకుల అడుగు భాగం తడిచేటట్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సమస్యను యాజమాన్యంతో మనం నివారించుకోవచ్చు. ఇక తెగుళ్లలో చెప్పుకుంటే చెరుకులో పసుపాకు తెగులు ఈ మధ్య ఉధృతంగా గమనించి చెరుకు రైతుల్ని కంటకానికి గురి చేస్తూ దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. ఈ తెగులు వైరస్ వల్ల సోకుతుంది. తెగులు సోకిన మొక్కలపై 4వ ఆకు నుండి క్రింది వైపుకు ఆకులు పసుపచ్చ రంగులోకి మారతాయి. చివరన ఉన్న విచ్చుకోని ఆకులు మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి. తర్వాత క్రమేపీ ఆకుల చివరల నుండి క్రిందటి ఆకులు ఎండిపోయి చుట్టుకొని ఉంటాయి. ఆకుల్లోని మధ్య ఈనె మాత్రం పసుపచ్చగా మారి తర్వాత పసుపు రంగు ఈనె 2 వైపులా విస్తరిస్తుంది. ఈ దశలో పైనున్న ఆకులు నిటారుగా కిరీటం వలె కనిపిస్తాయి. తెగులు సోకిన మొక్కలు అనుకూల పరిస్థితుల్లో ఆరోగ్యవంతంగా కనిపిస్తాయి. కానీ నీటి ఎద్దడి కలిగినప్పుడు తెగులు లక్షణాలు కనబరుస్తాయి. ఈ తెగులు పేనుబంక పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. భరణి 2003/46, శ్రీముఖి 2005/128, కనక మహాలక్ష్మి 2001/63 వంటి చెరుకు రకాలని అధికంగా ఈ తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలి. తెగులు సోకిన మొక్క తోటల నుండి విత్తనాన్ని సేకరించరాదు. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కణజాల ప్రవర్ధనం, టిష్యూ కల్చర్ ద్వారా

0: అభివృద్ధి చేసిన విత్తనాన్ని వాడుకోవాలి. తెగులను వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు డైమిథేట్ 2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నకు రక్షక పంటగా వేయాలి. తదుపరి తెగులుగా మొజాయిక్ తెగులను చెప్పుకోవచ్చు. ఈ తెగులు లక్షణాలు మొక్క తోటలోనూ మరియు కార్స్ తోటలోనూ గమనించవచ్చు. కానీ కార్స్ తోటల్లో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ తెగులు ఉనికిని మొక్క తోట దశలో 3-4 నెలల నుండి గమనించవచ్చు. ఈ తెగులు లక్షణాలు పెరుగుదలు ఎక్కువగా ఉన్న మూవాకుపై గుర్తించవచ్చు. లేత ఆకులపై లేత ఆకుపచ్చ ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న మచ్చలను గమనించడానికి ఆస్కారం ఉంది. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు లేత ఆకులు పసుపు రంగుకు మారి తదుపరి ఎరుపు రంగుకు మారి చివరకు ఆకులు ఎండి మొక్కలు గడిచబారుతాయి. తెగులు సోకిన మొక్కల్లో గడ్ల బరువు చక్కెర శాతం గణనీయంగా పడిపోతాయి. దీనికి నివారణకు ఆరోగ్యవంతమైన తోటల నుండి మాత్రం విత్తనాన్ని సేకరించాలి. తెగులు సోకిన పొలంలో నుండి విత్తనాన్ని సేకరించి పేనుబంక పురుగుల ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది కాబట్టి దాని ఉధృతిని తగ్గించడానికి 1.6 మిల్లీలీటర్ లేదా 2 మిల్లీలీటర్ డైమిథేట్ లీటర్ నీటి కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ యాజమాన్య పద్ధతులు చేపట్టినప్పుడు సాధారణంగా ప్రకృతి వైపరీతమైనటువంటి చెరుకులో నీటి అద్దటి, నీటి ముంపు మరియు నూతన చీడపీడల సమస్యను మనం ఉదాహరించిన యాజమాన్య పద్ధతుల ద్వారా జాగ్రత్త వహించి చెరుకులో నష్టాన్ని పూరించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు ఉత్తర కోస్తాలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో చెరుకు సాగులో జాగ్రత్తల గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు డాక్టర్ సిహెచ్ ముకుందరావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. వ్యవసాయ సమాచారంలో రొయ్యల పెంపకంలో చెరువుల తయారీ, పిల్లల ఎంపికలో జాగ్రత్తల గురించి ఏ బృందాకుమారి గారు అందించిన వివరాలు వింటారు.
1: రైతు సోదరు సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో రొయ్యల పెంపకంలో చెరువుల తయారీ, పిల్లల ఎంపికలో జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మనకి అందించిన సమాచారాన్ని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సుమారు 2 లక్షల హెక్టార్లలో ఆక్వా సాగు అనేది చేపట్టడం జరుగుతుంది. అందులో 1.5 లక్షల హెక్టార్లు మంచినీటి చేపల పెంపకం, మిగిలిన 50,000 హెక్టార్లలో ఉప్పు నీటి వనరులలో రొయ్యల సాగు చేపడుతున్నారు రైతు సోదరులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రొయ్యల పెంపకం చూస్తే సుమారు 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో చేపడుతున్నారు. ఉప్పునీటి చెరువుల్లో పెంచిన రొయ్యల ఎగుమతుల ద్వారా మన రాష్ట్రానికి, దేశానికి అత్యధిక విదేశీ ద్రవ్యాన్ని, అంటే విదేశీ మారక ద్రవ్యం అంటాం కదా, దాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. ముఖ్యంగా మన దగ్గర ఎక్కువగా పెంచే రకాలు ఏమిటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. వెనామి, టైగర్ రొయ్య, ఇవి 2 రకాలు కూడా మన దగ్గర ఎక్కువగా పెంచుతున్నారు. ఇంతకుముందు ఉప్పునీటి చెరువుల్లో టైగర్ రొయ్యల పెంపకం చేపట్టేవారు. కానీ వైరస్ లేని నాణ్యమైన రొయ్య పిల్లల లభ్యత ప్రధాన సమస్యగా ఉండడం వల్ల అధిక దిగుబడి, వేగవంతమైన ఎదుగుదల కారణంగా ప్రస్తుతం రైతులు ఎక్కువగా వెనామి రొయ్యల పెంపకం చేపడుతున్నారు. మరి టైగర్ రొయ్యలతో పోలిస్తే వెనామి సాగులో చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. ముఖ్యంగా టైగర్ రొయ్యలతో పోలిస్తే వ్యాధుల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఈ వెనామి రొయ్యలకి. అధిక సాంద్రతలో, అంటే చదరపు మీటర్కి 60 సంఖ్య వరకు సాగు చేపట్టే వీలుంటుంది. కాబట్టి అధిక దిగుబడులు సాధించడానికి కూడా రైతు సోదరులకి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా వివిధ రకాల సెలనీటిలోని ఈ రొయ్యల్ని పెంచుకునే వీలుంటుంది. తరువాత నీటి గుణాల్లో వచ్చే మార్పులు కూడా చాలా వరకు ఇవి తట్టుకుంటాయి. అంటే నీరు ఎప్పుడు ఒకలాగే ఉండదు కదా, వాటిలో వచ్చే మార్పులు కూడా ఇవి తట్టుకుని నిలబడతాయన్నమాట. అలాగే వెనామి రొయ్యలకి తక్కువ ప్రోటీన్ ఉన్న మేతల్ని వాడుకునే అవకాశం కూడా ఉంది. మరి ఇప్పుడు మన అంశాల్లో ఇంకొకటైన నాణ్యమైన రొయ్య పిల్లల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి చూద్దామా. వెనామి రొయ్యల పెంపకంలో ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లల్ని కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వారి చేత రిజిస్టర్ కాబడిన హ్యాచరీల నుండి PCR పరీక్ష జరిపించుకుని ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు పెంపకానికి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సహజ వనరుల నుండి సేకరించిన రొయ్య పిల్లల పెంపకానికి అవి వాడకూడదు. నాణ్యమైన వ్యాధిరహిత రొయ్య పిల్లల్ని ముఖ్యంగా 3 దశల్లో గుర్తించుకోవాలి. అవి విజువల్ అసెస్మెంట్ పద్ధతి, 2వది ఒత్తిడి పరీక్షలు, ఇంకా 3వ దశలో ల్యాబొరేటరీ పరీక్షలో జరిపి రొయ్యల నాణ్యతని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ముందుగా విజువల్ అసెస్మెంట్ పద్ధతిలో రొయ్యల్ని పరిశీలించినప్పుడు లేత గోధుమ రంగు లేదా బూడిద రంగులో ఉండే పారదర్శకంగా ఉన్నటువంటి రొయ్య పిల్లల్ని మాత్రమే ఎంచుకోవాలి. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, గులాబీ రంగులో ఉన్న రొయ్య పిల్లల్ని వద్దు అని చెప్పేయాలి. ఎంపిక చేసుకున్న రొయ్య పిల్లలు అన్నీ ఒకే సైజులో ఉండాలి. కనీసం 95% పిల్లలు ఒకే సైజులో ఉన్న వాటిని మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకున్న రొయ్య పిల్లల కండరం ఆహారనాళం నిష్పత్తి 4:1 ఉండి ఆహారనాళం ఖాళీ లేకుండా ఆహారంతో నిండి ఉండాలి. కండరాలు పారదర్శకంగా ఉండి అన్నీ ఒకే సైజులో, ఉపాంగాలు అంటే కాళ్ళు, మీసం, తోక పూర్తిగా ఏర్పడి ఉండి ఎటువంటి కొరుకుడు కానీ నెక్రోసిస్ కానీ లేకుండా ఉన్న రొయ్య పిల్లల్ని ఎంపిక చేసుకోవాలి. తర్వాత సుమారు 500 రొయ్యపిల్లల్ని ఒక బేసిన్లో వేసి చేతితో తిప్పినప్పుడు రొయ్య పిల్లలు నీటి ప్రవాహానికి ఎదురీది మరి ఆ శక్తిని కూడా కలిగి ఉండాలి. బేసిన్ మధ్య భాగంలో కానీ రొయ్య పిల్లలు చేరినట్లయితే రొయ్య పిల్లలు బలహీనంగా ఉన్నాయని గుర్తించి వాటిని తీసుకోకూడదు. 2వ దశలో రొయ్య పిల్లలకు ఫార్మలిన్, ఇంకా సెలనీటి ఒత్తిడి పరీక్షలు చేసి ఈ పరీక్షలో 90-95% మంచిగా ఉన్న రొయ్య పిల్లల్ని పెంపకానికి ఎంచుకోవాలి. మరి మూడవ దశలో రైతు సోదరులు చేయవలసిన పని ఏంటంటే, సుమారు 5,000 రొయ్యపిల్లల్ని దగ్గరలో ఉన్న ల్యాబొరేటరీలో సాధారణంగా వచ్చే వ్యాధులు అయినటువంటి తెల్లమచ్చల వైరస్ వ్యాధి, IHH నెక్రోటిక్ వైరస్, కండర నెక్రోటిక్ వ్యాధి, టారా సిండ్రోమ్ వైరస్ ఇలాంటి వ్యాధుల నిర్ధారణ కోసం PCR పరీక్షలు చేయించుకుని, ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించుకుని అప్పుడు చెరువుల్లో విడుదల చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి ఇంతవరకు రొయ్యల పెంపకంలో చెరువుల తయారీ, పిల్లల ఎంపికలో రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి విన్నారు.
0: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది.

0: లో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి.

0: వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి.
2: ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం. నిర్వహణ శ్రీఎస్ కృష్ణ శరత్బాబు, సహకారం శ్రీ మానెట్టి భూమేశ్వర్.
3: ప్రధానమంత్రి కౌశల కేంద్రం ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. నిర్వహణ శ్రీ సలివోజు కృష్ణ శరత్బాబు, సహకారం మానెటి భూమేశ్వర్.
4: శ్రోతలకు నమస్కారం. మన దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. రేపటి ఉజ్వల భారతాన్ని నిర్మించే శక్తి మన యువత చేతుల్లోనే ఉంది. యువతకు సరైన నైపుణ్యం తోడైతే వారు సాధించలేనిది ఏదీ లేదు. ఇదే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. కౌశల్ భారత్, కుశల్ భారత్, నైపుణ్య భారతదేశం, సమర్థవంతమైన భారతదేశం అనే నినాదంతో మన దేశ యువతను స్వయం సమృద్ధులుగా మాత్రమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నేడు మన యువత కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికత, వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. ఉచిత శిక్షణ, గుర్తింపు పొందిన సర్టిఫికేషన్, అలాగే ఉపాధి అవకాశాలను కల్పిస్తూ పిఎం కౌశల్ వికాస్ కేంద్రాలు నేడు యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయి. మన నిజామాబాద్ జిల్లాలోని కౌశల్ వికాస్ కేంద్రంలో ఉచితంగా రకరకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ పొందుతూ రేపటి సరికొత్త నవభారత నిర్మాణంలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని గర్వంగా చెబుతున్నారు మన స్థానిక యువత. మరి ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఏమంటున్నారు, వారి మాటల్లోనే విందాం.
5: నా పేరు రసజ్ఞ, నేను మదన్పల్లి నుండి వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ ఫ్రీ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఫస్ట్ మనం జాబ్ చేయాలంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, మనకి ఏం వచ్చి ఉండాలి, అవి రాకపోతే ఇక్కడ మనకి నేర్పిస్తారు. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, మనం దాంట్లో షీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో ఒక షీట్లో ఏదైనా శాలరీ కౌంట్ కావచ్చు, ఏదైనా బడ్జెట్ కావచ్చు, మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటే దాంట్లో షార్ట్గా ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఆ ఫార్ములాస్ చెప్తారు, ప్రొజెక్టర్లో చెప్తారు, అండ్ మనకు ప్రాక్టికల్గా కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. సో ఇది మనకి లైఫ్లో యూజ్ అవుతుంది, అంటే మనీ పేడ్ కాదు కాబట్టి, ఫ్రీగానే కాబట్టి మనకి కావాల్సిన నాలెడ్జ్ని మనం నేర్చుకోవచ్చు. అండ్ టైమింగ్స్ కూడా మనకి ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఫర్దర్లో జాబ్కి మనం అంటే ఏదైనా పోస్ట్ వస్తే కూడా చెప్తారు. గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, అలా మనకి బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఫ్రీ వైఫై ఉంటుంది, అండ్ ప్రొజెక్టర్ ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి. అండ్ ఇక్కడ నేను 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. ఆఫీస్లో వర్క్ చేయాలి, సిస్టమ్ వర్క్ అని ఇక్కడ నేర్చుకుంటున్నాను. డిగ్రీ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ పీజీకి ఇంకా టైం ఉంది. సో ఇది హెల్ప్ అవుతుందని ఈ మధ్యలో నేర్చుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ఏదైనా హెల్ప్ అవుతుంది అడిషనల్ కానీ నేర్చుకుంటున్నాను స్కిల్స్. లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్లో అయినా కూడా మనకి ఆఫీస్లో వర్క్ యూజ్ అవుతుందని ఈ మధ్యలో టైంలో నేను నేర్చుకుంటున్నాను. అదృష్టం బాగుంటే ఐటీ జాబ్ వస్తే ఇంకా బాగుంటుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే పల్లెటూరు అయినా సిటీ అయినా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేలా మనకి యూజ్ అవుతుంది ఇది. అందుకని ఇక్కడ ఎవరైనా జాయిన్ అయినా కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి స్కిల్స్ నేర్పిస్తారు. థ్యాంక్ యూ.
6: గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ నమిత పర్సింగ్, బీటెక్, హైదరాబాద్. రీసెంట్లీ ఐ జాయిన్డ్ ఇన్ పిఎంకేకే నిజామాబాద్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నిజామాబాద్ ఎట్ కంటేశ్వర్ బైపాస్.

0: Here in Pradhan Mantri Kaushal Kendra, I had joined in application developer course where I had started learning with programming basics, operating system functioning, setting environmental variables and writing PowerShell scripts. When comes to programming, we started with Python before these programming basics such as flowcharts, algorithms, indentation and comments, also IDE such as VS Codes. In Python, started with variables, operators, class and object, control statements, conditional statements, concepts such as inheritance, polymorphism, abstraction, encapsulation, also expectational file handling with frameworks. Here, the faculty is very good. They provide knowledge, extra skills. సార్ ఇక్కడికి వస్తే మనం ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. మనకు తెలివని కూడా ఈ సార్స్, ఈ ఫ్యాకల్టీ మనకి స్కిల్స్ నేర్పిస్తారు. ఇక్కడ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్, జాబ్స్కి కానీ ఎక్స్ట్రా స్కిల్స్కి కానీ. ఇక్కడ స్కిల్ ఇండియా పోర్టల్లో వీళ్ళు జాబ్స్కి అప్లికేషన్ చేపిస్తారు. మనకి ఏమైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటే కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ జాబ్స్ కోసము. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు మీకు ఇలా ఇలా అని జాబ్స్ కోసం. గుడ్ సార్, ఇక్కడికి వస్తే మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, బయట వరల్డ్ కూడా తెలుసుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
1: నా పేరు వాసు, మా నాన్న పేరు సతీష్. మా నాన్న చేసే పని ఎలక్ట్రీషియన్ పని. నేను నేర్చుకునేది డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్, డిఈడిఓ, ఎక్సెల్, పవర్ పాయింట్. పవర్ పాయింట్లో ఏదైనా నేర్చుకోవచ్చు, రకరకాలుగా ఎన్నో క్రియేటివిటీ సృష్టించవచ్చు, కొత్తగా ఎడిటింగ్ వేయచ్చు, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఎక్సెల్, పవర్ పాయింట్, ఈమెయిల్ అండ్ జీమెయిల్ డిఫరెన్సెస్, ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కొత్త కొత్త స్కిల్స్ నేర్పిస్తారు. టైపింగ్ ప్రాక్టీస్ ఉంటే 2 మంత్స్ తర్వాత స్పీడ్ అయిపోవచ్చు. జాబ్ ఇంటర్వ్యూకి పోయేటప్పుడు నేను ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకొని సాఫ్ట్వేర్కి వెళ్దామని చూస్తున్నా. పైథాన్, డిఈడిఓ చాలా ఉన్నాయి, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఎడిటింగ్ సంబంధించిన అన్నీ నేర్పిస్తున్నాయి, చాలా బాగున్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడి స్టార్ట్ కాండి కోర్స్కి, మీ ఫ్యూచర్ బాగుంటుంది. థ్యాంక్ యూ.
2: I'm Nishita. I'm from Itapalli. Coming to my education qualifications, I completed my degree learning in domestic data entry operating, typing pro, MS Office, MS Excel, PowerPoint, file and folder. మా సీనియర్ ద్వారా నేను నేర్చుకుంటున్నా ఇక్కడ. వాళ్ళు అడ్రస్ చెప్పినారు, 1 మంత్ అవుతుంది నేర్చుకోవట్టి. ఫైల్ అండ్ ఫోల్డర్, టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, అందులో టైప్స్, కార్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ట్రైనింగ్ బాగా చెప్తారు. న్యూ థింగ్స్ మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. ఫ్రీ నెట్, ఫ్రీ వైఫై, ఫ్రీ కోర్స్, ఫ్యాకల్టీ బాగుంది. మార్నింగ్ 9 to 1.
3: నా పేరు నిహారిక, మై ఫాదర్ నేమ్ ఇస్ రాజన్న, మదర్ నేమ్ ఇస్ చిల్కవ్వ. ఐఎమ్ ఫ్రమ్ మిట్టాపల్లి, డిచ్పల్లి మండల్. నేను ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటున్నా నిజామాబాద్లో. కోర్స్ పీజీడీసీ. ఇందులో ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్లో ఇంకా ఫార్ములాస్ ఉంటాయి. అందులో శాలరీ షీట్, అటెండెన్స్ షీట్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎంఎస్ వర్డ్లో ఇంకా మనం ఇన్విటేషన్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకుంటాం, సర్టిఫికెట్స్. ఇక్కడ కౌన్సిలింగ్ సార్స్ బాగున్నారు. దీన్ని నేర్చుకుంటే ఫ్యూచర్లో జాబ్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, ఇది అడిషనల్ స్కిల్. దీని ద్వారా నేను జాబ్ చేయాలనుకుంటున్నా. అన్ని బాగా నేర్పిస్తారు, ఫ్రీ కోచింగ్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ప్రధానమంత్రి కౌశల కేంద్రం.
4: శిక్షకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారి మాటల్లో.
5: నా పేరు శ్రావణ్ కుమార్. నేను ఇక్కడ గత 1.5 సంవత్సరం నుంచి 1.5 ఇయర్ నుంచి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాను. నా రోల్స్ వచ్చేసి ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ కి స్కిల్లింగ్ లో నేను ట్రైనింగ్ ఇవ్వాలి. అందులో భాగంగానే నేను ఇక్కడ ఏఐ డెవప్స్, పైథాన్, సి వీటిపైన నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. పైథాన్ అనేది ఎవర్ గ్రీన్ కోర్స్. అది సో మరీ పెద్ద అప్లికేషన్స్ కాకుండా, మరీ చిన్న అప్లికేషన్స్ కాకుండా మిడిల్ లెవెల్లో అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. సో దీనికి పైన జావా ఉంటుంది. సో జావాకి ధీటుగా పైథాన్ కూడా మనం నేర్చుకోవచ్చు. పైథాన్లో కూడా చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. అందులో మెయిన్గా వచ్చేసి డిజాంగో ఫ్రేమ్ వర్క్, ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్. ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ అనేది మీడియం లెవెల్ అప్లికేషన్స్కి యూజ్ చేసుకోవచ్చు. డిజాంగో అనేది హై లెవెల్ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ కవర్ చేసి చెప్తాము. వీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మేము చెప్పిన తర్వాత మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాక వీళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్

0: కూడా ప్రిపరేషన్ చేపిస్తాము, మాక్ ఇంటర్వ్యూస్ కూడా పెట్టిస్తాము, నీ క్వశ్చన్ పేపర్స్ కూడా మేము వీళ్ళకి చేయిస్తాము. వీళ్ళు నౌకరీలో కానీ ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రయత్నించాలి. నౌకరీ ద్వారా కూడా వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. మాకు ఎక్కడైనా రిఫరెన్సెస్ వస్తే కూడా మేము కూడా వీళ్ళని రిఫర్ చేస్తాం. అక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి, వీళ్ళ ఇంటర్వ్యూలో మాట్లాడే విధానం బట్టి, స్కిల్స్ బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ అన్ని కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తున్నారు. విలేజ్ నుంచి వస్తున్నారు, తర్వాత సిటీ నుంచి వస్తున్నారు. విలేజ్ నుంచి అంటే మనకి ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్స్ నుంచి కూడా వచ్చి నేర్చుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ సిటీలో లోకల్లో కూడా చాలా మంది వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగనే ఏజ్ విషయంలో కూడా, అంటే మ్యారీడ్ అమ్మాయిలు కానీ ఉమెన్స్ కానీ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఏజ్ తో సంబంధం లేకుండా కూడా నేర్చుకుంటున్నారు. ఫ్యూచర్ చూడండి, ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఒక జాబ్ చేసుకోవాలి అన్నా, మార్కెట్ లో ఉండాలి అన్నా, మనం ఇతరులతో ఎలా డిఫరెన్షియేట్ గా ఉన్నాము, వాళ్ళకి మనకి తేడా ఏంది, అది చెప్పేది స్కిల్లింగ్. సో ఒక 10 మంది ఇంటర్వ్యూకి వెళ్తే మనం టాప్ లో ఉన్నామా బాటమ్ లో ఉన్నామా అని తెలుసుకోవడానికి కావాల్సింది స్కిల్లింగ్. స్కిల్స్ ఉంటే మనకి మనం ముందుగా ఉంటాము. అదే ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇక్కడ ప్రతిదీ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాల్లో బ్యాచెస్ ఉంటాయి, తర్వాత ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, గవర్నమెంట్ మనకి ఉచితంగా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మేము స్టూడెంట్స్ దగ్గర చూడాల్సింది ఏంటి అంటే, వాళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారా, వాళ్ళ అటెండెన్స్ బేస్ పైన ఉంటుందండి. సో ఇక్కడ ఏ కోర్స్ అయినా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ఒక స్టూడెంట్ కానీ ఎవరైనా సరే నేర్చుకొని ఏదైనా సాధించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర ఇది ఒక బంగారు అవకాశం అండి. ఇక్కడికి వచ్చి మీరు మీ సమయాన్ని వెచ్చించి మేము చెప్పినట్లుగా మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని వెళ్తే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుందండి. మీరు నేర్చుకున్నాక కూడా మేము చెప్పకుండానే మీరు వేరే వాళ్ళు కూడా చెప్తారు, అలా ఉంటుందండి. ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాల్లో వచ్చిన వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ తో వెళ్తున్నారు, మంచి భవిష్యత్తుతో ప్రణాళిక వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఇంకోది ఏంటంటే, వీళ్ళకి సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ సర్టిఫికేట్ తో విదేశాల్లో కూడా వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దుబాయ్ గానీ, మస్కట్ గానీ, ఆర్ ఎల్స్ అరబ్ కంట్రీస్ లో కానీ, తర్వాత ఇజ్రాయెల్లో కానీ, మేము ఇచ్చే ప్రోగ్రామ్స్ లో వీళ్ళు నైపుణ్యం పొంది, సర్టిఫికేట్స్ పొంది బయట దేశంలో కూడా వెళ్ళి కెరీర్ అనేది ప్రారంభించారు. మాకు అప్పుడప్పుడు కూడా వీళ్ళు ఫోన్ చేసి కూడా మాట్లాడతారు. ఇక్కడ వచ్చి మేము స్కిల్లింగ్ నేర్చుకున్నందుకు మేము మా భవిష్యత్తును చాలా మంచిగా ప్రణాళిక వేసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. సో మీరు కూడా రండి ఇక్కడికి, మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి, మీ భవిష్యత్తును ప్రణాళిక వేసుకోండి. థ్యాంక్ యూ.
1: శిక్షకులు మరియు మేనేజర్ శ్రీ మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ,
2: నమస్కారం అండి, నా పేరు మహేష్. నేను ఇక్కడ ప్రధానమంత్రి కౌశల్య కేంద్రంలో మేనేజర్ గా పనిచేస్తున్నాను. మీకు తెలుసు, ప్రధానమంత్రి కౌశల్య కేంద్రం నిజామాబాద్ లో ఇండియా టవర్స్ కి అపోజిట్ ఉండే. దాన్ని ఇక్కడ మన కంటేశ్వర్ బైపాస్ స్మార్ట్ 4th ఫ్లోర్ కి షిఫ్ట్ చేసామండి. సో ప్రజెంట్ ఇందాక చెప్పినట్టుగాను మన దగ్గర పిఎంకేవై కానీ, డిడియుజీకేవై అని కోర్సెస్ అనేవి, దాంట్లో భాగంగా పిఎంకేవై కానీ, పిఎంకేవైలో అప్లికేషన్ డెవలపర్ కానీ, డెవాప్స్ కానీ, డేటా ఎంట్రీ కోర్సెస్ ఉన్నాయి. డిడియుజీకేవైకి వచ్చేసరికి ఐఓటి కోర్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, అండ్ జేఎస్డి జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి స్కీమ్స్ మన దగ్గర ఉన్నాయి. దీంతో పాటు మనం ఈ పిఎంకేకే ఇన్స్టిట్యూషన్స్ లో పిఎం విశ్వకర్మ స్కీమ్ కూడా రన్ అవుతుంది. సో దీనికి గాను ఎవరైతే మీ సేవలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ 5 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే 5 డేస్ ట్రైనింగ్ అయిపోయి 1 లాక్ లోన్ క్లియర్ చేసుకున్నారో వాళ్ళకి 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇలాంటి స్కీమ్స్ ని, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని, పట్టణ ప్రజలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్ లో ఉన్న ప్రజలు కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, స్టడీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.
3: విన్నారు కదా, వారి మాటల్లోని ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో కదా. సరిగ్గా ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే నైపుణ్యం మన దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. నైపుణ్యం కలిగిన ప్రతి చేతికి ఉపాధి దొరికినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. ప్రగతి పదంలో దూసుకుపోతున్న మన దేశం 2047 నాటికి ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా, అంటే ఒక వికసిత్ భారత్గా రూపాంతరం చెందడంలో ఇలాంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. సరికొత్త నైపుణ్యాలతో, నూతన ఉత్సాహంతో మన యువత ముందుకు సాగాలని, స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షిద్దాం.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి కౌశల కేంద్రం ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సలువోజి కృష్ణశరద్బాబు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర.

0: ఈశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా బాహుబలి 1 చిత్రం నుండి దీపు రమ్య బెహ్రా పాడిన పాట వింటారు.

స్వర్మలికలో ఇప్పుడు చంద్రముఖి చిత్రం నుండి టిప్పు రాజేశ్వరి మాణిక్య వినయగం గంగా పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 8:30 కా వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం, విద్యార్థుల నిరసనలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. స్వేచ్ఛాయుతమైన సమాన అవకాశాలు కలిగిన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. యువత భావోద్వేగాలు, ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం, విద్యార్థుల నిరసనలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల నడుమ పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం పదకొండు గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు పేపర్ లీక్, విద్యార్థుల నిరసన అంశాలను లేవనెత్తారు. సభ నిర్వహణకు సహకరించాలని ప్రతిపక్షాలను స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ వారు నిరసన కొనసాగించడంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాలు నిరసన కొనసాగించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ విద్యార్థుల నిరసన అంశాన్ని లేవనెత్తారు. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సభలో ఏ చర్చ అయినా నిబంధనలకు లోబడి జరగాలని ఆయన వివరిస్తూ,
1: నీట్ పేపర్ లీక్ కా చర్చ కే లియే పూరీ తరహ సే తయార్ హై. పహలే దిన్ సే కహా హై, జబ్ చర్చ హోతీ హై తో కిసీ నియమ్ కే తహత్ హోనా పడతా హై ఔర్ ఇస్కా వ్యవస్థా బనానా పడతా హై కి చర్చ కబ్ హోనా హై, చర్చా కా డ్యూరేషన్ కితనా లంబా చర్చా హోనా హై, సారే పార్టీ కే ఫ్లోర్ లీడర్ సే బాత్చీత్ కర్కే ఇస్కా నిర్ణయ కియా జాయే. సర్కార్ పూరీ తరహ సే నీట్ పేపర్ లీక్ పే చర్చా కర్నే కే తయార్ హై.
0: అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం కాననే నీట్ అంశంపై ప్రతిపక్షాలు మళ్లీ నినాదాలు చేయడం ప్రారంభించాయి. దీంతో ప్రిసైడింగ్ అధికారి సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు మూడోసారి వాయిదా తరువాత సభ సమావేశమైనప్పుడు నీట్ తదితర అంశాలపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభ నిర్వహణకు ప్రతిపక్షాలు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కోరారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. యువత భావోద్వేగాలు, ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ఈరోజు మాట్లాడుతూ ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు తమ స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం విద్యార్థులు, యువతను రాజకీయ ఆయుధంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చడానికి, యువత సంక్షేమాన్ని కాపాడేందుకు పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. పార్లమెంట్లో ప్రతి అంశంపై అర్థవంతమైన చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రాజ్యసభలో ఈరోజు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే సిక్కింలోని ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్ 6 హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న టన్నెల్లో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సంతాపం తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా రాజ్యసభ కొద్దిసేపు మౌనం పాటించింది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను రాధాకృష్ణన్ అభినందించారు. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు కార్యకలాపాలు ప్రారంభం కావడం ద్వారా భారత్ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించిందన్నారు. హర్యానాలోని ఉత్తర రైల్వేకి చెందిన జింద్ సోనిపట్ సెక్షన్లో 10 కోచ్ల రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయని, ఇది పర్యావరణ హిత, సాంకేతికంగా పురోగమించిన రైలు రవాణా వైపు ఒక ప్రధాన అడుగు అని రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు.

ఉత్తర మాసిడోనియా దేశ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మ్యూజియం ఆఫ్ ది సిటీ ఆఫ్ స్కోబ్జేలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ, మహాత్మాగాంధీ భారతదేశానికి చెందినప్పటికీ ఆయన బోధించిన సత్యం, అహింసా సందేశం సమస్త మానవాళికి చెందుతుందన్నారు. ఘర్షణలు, అసహనం, విభజనాలతో కూడిన నేటి ప్రపంచంలో గాంధీజీ ప్రతిపాదించిన చర్చలు, కరుణ, శాంతియుత సహజీవనం వంటి ఆదర్శాలు ఎంతో అనుసరణీయమైనవని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అస్థిరత, ఆటంకాలు నెలకొన్న ఈ యుగంలో అత్యంత స్పష్టమైన ఒత్తిడి సరఫరా వ్యవస్థలపైనే కనిపిస్తోందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిలిప్పీన్స్లోని మనీలా నగరంలో ఈరోజు జరిగిన ఆసియాన్ పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ విత్ ఇండియా 2026 సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రతలను ఇకపై తేలిగ్గా తీసుకోలేమని చెప్పారు. భారతదేశం, ఆసియాన్ రెండు తమ భవిష్యత్ అవకాశాలపై ఆశాజనకంగా ఉన్నాయని, సవాళ్లను ఎదుర్కొంటూనే అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. ఈ సంవత్సరం ఆసియాన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరం అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇక 2 రోజుల ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్న డాక్టర్ ఎస్ జయశంకర్ మనీలా నగరంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈరోజు పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులను సమీక్షించడంతో పాటు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించినట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఆసియాన్ కేంద్ర స్థానాన్ని గుర్తిస్తూనే స్వేచ్ఛాయుతమైన, సమాన అవకాశాలు కలిగిన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ కట్టుబడి ఉందనే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఈ సమావేశం అనంతరం జయశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో భేటీ అయ్యారు. భారత నౌకాదళం మాహే శ్రేణికి చెందిన 2వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అయిన ఐఎన్ఎస్ మాల్వాను ఈరోజు కర్ణాటకలోని కార్వర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆత్మనిర్భర్త దిశగా నౌకాదళం చేస్తున్న కృషిని అభినందించారు. దేశ తీర ప్రాంతాల సముద్ర భద్రతలో ఐఎన్ఎస్ మాల్వాన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ మిషన్లో భాగంగా కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించిన ఈ ఐఎన్ఎస్ మాల్వాన్ యాంటీ సబ్మెరైన్ వాటర్ క్రాఫ్ట్లో 80% పైగా స్వదేశీ పరికరాలు, సాంకేతికతను ఉపయోగించారు. ఈ నౌక భారత సముద్రగర్భ రక్షణలో కీలక పాత్ర పోషించగలదు. యుద్ధ నౌకల నిర్మాణంలో దేశానికి పెరుగుతున్న సామర్థ్యానికి, అలాగే సముద్ర భద్రత, యాంటీ సబ్మెరైన్ పోరాటంలో పెరుగుతున్న భారత రక్షణ రంగ బలానికి ఈ యుద్ధ నౌక నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 00 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వాతావరణం. గుజరాత్, మధ్య మహారాష్ట్రలలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్, కొంకన్, గోవా, మధ్యప్రదేశ్, పంజాబ్లలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, విదర్భ, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77470 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 715 పాయింట్ల నష్టంతో 76755 వద్ద ముగిసింది. నిఫ్టీ 191 పాయింట్లు నష్టపోయి 23996 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.57 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర $94.74 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్సు ధర $4,117 వద్ద ట్రేడ్ అవుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జాతీయ రాజధానిలో 16 మెట్రో స్టేషన్లను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ DMRC ఈరోజు వెల్లడించింది. మూసివేసిన స్టేషన్లలో లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవాతీర్థ, జన్పద్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ITO, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ పార్క్, శివాజీ స్టేడియం ఉన్నాయి.

0: ముందు ముఖ్య అంశాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం, విద్యార్థుల నిరసనలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. స్వేచ్ఛాయుత సమాన అవకాశాలు కలిగిన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. యువత భావోద్వేగాలు, ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగు సినిమా పాట వింటారు. చామంతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట.

ప్రేమసాగరం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. స్వరాభిషేకం చిత్రం నుండి మనో చిత్ర పాడిన పాట వింటారు.

0: మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.
1: గానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి గారి గానం వింటారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. తోడి రాగం తానం సారస దళ నయన హరే గోవింద మాంపాహి అనే పల్లవి ఆదితాళం.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి గారి గానం విన్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా రాజ్ కుమార్ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: of the country's youth. Mr. Rijiju's remarks came as both houses of parliament witnessed repeated disruptions by the opposition for the third consecutive day today over various issues, including the NEET paper leak case and student protests. Later, the Lok Sabha and Rajya Sabha were adjourned for the day. The opposition demanded resignation of the Union Education Minister before discussion. Speaking in the Rajya Sabha, the Parliamentary Affairs Minister accused the Congress of avoiding a debate by imposing fresh conditions despite the government's willingness to discuss the issue. Defence Minister Rajnath Singh has expressed concern over the ongoing protests in Delhi, saying the centre is deeply sensitive to the sentiments and concerns of the youth and is ready to listen and address every concern raised by students. Mr. Singh was talking to media in New Delhi. The minister alleged that some individuals are attempting to use the students and youth as political tool to serve their own political interests.
1: It is deeply unfortunate that some people are trying to use the students and youth of our country as political tools to serve their own political interest. Under the leadership of Prime Minister Narendra Modi, our government is fully committed to fulfilling the aspirations of students and young people and ensuring their welfare. Listening to every concern of students and addressing them is the responsibility of all of us.
0: The Delhi High Court today sought responses from the centre and Delhi police on pleas alleging use of excessive force against protesters marching to Parliament on Monday. The court directed the authorities to preserve all relevant records in relation to the police action, including CCTV camera footage and videography. The court gave 4 weeks to the authorities to file their replies. Union Coal and Mines Minister G. Kishan Reddy today said the government has earmarked nearly 40,000 crore rupees for the scientific closure of abandoned coal mines, with a target of closing over 147 identified coal mines by 2027-28. Addressing the release of India's first annual report on scientific mine closure titled Aroh in New Delhi, Mr. Reddy said the government no longer views mine closure as the end of mining activity, but sees it as the beginning of new opportunities for communities and the environment. External Affairs Minister Dr. S. Jaishankar today met his Canadian counterpart Anita Anand this afternoon on the sidelines of Quad Foreign Ministers meeting in Manila, Philippines. In a social media post, Dr. Jaishankar said India-Canada cooperation has been steadily growing. He said the conversation focused on achieving the goals for the relationship set by the Prime Ministers of both the nations. Dr. Jaishankar also met with his New Zealand counterpart Winston Peters and shared perspectives on the Indo-Pacific security situation. In China Open Badminton, PV Sindhu, Ayush Shetty and Lakshya Sen have entered singles pre-quarterfinals in Changzhou. Double Olympic medalist PV Sindhu advanced to the women's singles second round after defeating fellow Indian player Unnati Huda by 21-14, 9-21, 21-10 in a round of 32 clash this afternoon. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, భరతమాతకు వందనం బృందగానం వింటారు. రచన శ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ కరావలంబ స్తోత్రం ప్రసారమవుతుంది. 6:30 చింతన వ్యాఖ్యానం డాక్టర్ పి స్వప్న హైందవి. 6:35 పొలం పనులు కార్యక్రమంలో పశుగ్రాసం కొరత అధిగమించే మార్గాలు అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాల్లో ముందుగా నేటి మాట శీర్షికన భారత జాతీయ నేత బాలగంగాధర్ తిలక్, భారత స్వాతంత్ర ఉద్యమ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ గార్ల జయంతి సందర్భంగా వారిరువురి జీవిత విశేషాలు వింటారు. తర్వాత తిరిగొచ్చిన సంస్కారం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ కేవీవి సత్యప్రసాద్, నిర్వహణ శ్రీ తేతల దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. అనంతరం పుష్పాంజలి సమాచారవాణి ఉంటాయి. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంత కుమారి గారి శ్రీ పురంధరదాస కీర్తనలు ప్రసారమవుతాయి. ఎనిమిది

59 జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ఆచార్య పి బాబీవర్ధన్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 9:20 పాటల పల్లకి, 10:00 జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:25 పాటల పల్లకి, 12:10 మధుమంజరి, 1:33 ముత్యాల ముంగేలు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో పోషక లోపాల నివారణలో చిరుధాన్యాల పాత్ర అంశం గురించి విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టిఎస్ఎస్కే పాత్ర గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 2:31 జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి వీర్నాల పద్మావతి బృందం ఉత్తర అభిమన్యుల కళ్యాణం బుర్రకథ వింటారు. వంతలు శ్రీ వై గోపిసాయి, శ్రీ వి రాజు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు చదివినవారు బి రాజు, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన గురించి కొన్ని వివరాలు ప్రేరణ వ్యక్తిత్వం ఉంటాయి. 7:15 పల్లె సిమ్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాధారపు చెరకు సాగులో అధిక దిగుబడులకు సూచనలు అంశం గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రవిబాబు గారి ప్రసంగం, జానపద గీత, వ్యవసాయ సమాచారంలో నూనె గింజల పంటల్లో అధిక దిగుబడులకు యాజమాన్య పద్ధతులకు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి, 8:00 తిరిగి, 9:30 స్వరమాలిక, 8:15 రేపు పార్లమెంట్లో జరిగే కార్యక్రమాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన సమాచారం ప్రకారం వాల్తర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘవృతమై ఉండి చిరుజల్లులు కానీ లేదా 1-2 చోట్ల వర్షం కానీ పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. ఒడిశా తీరానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయి. కొన్ని సమయాలలో 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:14:50. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.63 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాలతో పాటు 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం ప్రసారాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.